ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 14వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, జూలై నెల 3వ తేదీ శుక్రవారం. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి స్టూడియోల సమయం 5:58:40. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

0: advanced to the round of 16. Michael Oyarzabal put Spain ahead in the 36th minute before Pedro Porro doubled the lead in 66th. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు ఉండండి. శ్రీ అన్నపూర్ణ అష్టకం, అనంతరం అన్నపూర్ణాదేవి భక్తి గీతాలు. ముందుగా వినండి అన్నపూర్ణాదేవి అష్టకం.

మీరు ఇంతవరకు శ్రీ అన్నపూర్ణ అష్టకం విన్నారు భక్తిరంజని కార్యక్రమంలో. ఇప్పుడు వినండి శ్రీ అన్నపూర్ణాదేవి భక్తి గీతాలు.

0: మీరింతవరకు శ్రీ అన్నపూర్ణాదేవి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ టి నాగరాజు గారు వినిపించే వినతగ మాట.
1: సుఖమయ జీవితానికి రాచబాట పొదుపు. చిన్న చిన్న నీటి బిందువులే సముద్రంగా మారుతాయి. చిన్న చిన్న మొత్తాల పొదుపే కాలక్రమేణా గొప్ప సంపద అవుతుంది. చిన్న చిన్న అడుగులే మైళ్లను దాటేస్తాయి. చిన్న వయసు నుండే ప్రతి ఒక్కరూ పొదుపుతో

0: జీవించడం అలవర్చుకోవాలి. ఈ అలవాటు మన వ్యక్తిత్వాన్ని, దృక్పథాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. పొదుపును పాటించడం అంటే పిసినారిగాను లోబిగాను మారడం అని అర్థం కాదు. పొదుపు అలవాటు నిన్ను ఆరోగ్యవంతునిగాను ఐశ్వర్యవంతునిగాను చేయడమే కాకుండా సంఘంలో నిన్నొక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నిలబెడుతుంది. భావితరాల వారికి భద్రతను కలిగించటంలో పొదుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుళ్లకు, గోపురాలకు, తీర్థయాత్రలకు దైవదర్శనార్థం వెళుతూ ఉంటాం, కానీ ఆహార రూపంలో, ధన రూపంలో, నీటి రూపంలో, విద్యుత్ శక్తి రూపంలో మన కళ్ళ ముందే దర్శనమిచ్చే దైవాంశలను నిర్లక్ష్యభావంతో వృధా చేస్తున్నాం. అన్నం పరబ్రహ్మం అంటాం, కానీ అన్నంలో బ్రహ్మను విస్మరిస్తున్నాం. అన్నపూర్ణాదేవి అంటాం, ఇంటిలో అన్నాన్ని కుప్పతొట్టిలో పారవేసి కాశీకి వెళ్ళి అన్నపూర్ణను దర్శించుకుంటాం. లక్ష్మీదేవి స్వరూపముగా భావించే ధనాన్ని వృధా చేస్తూ లక్ష్మీ విగ్రహానికి పూజ చేస్తూ ఉంటాం. నీరు గంగాదేవి స్వరూపమని తెలిసి కూడా నీటిని వృధా చేస్తూ గంగస్నానానికి ఋషికేశు వెళుతూ ఉంటాం. విద్యుత్ శక్తిని అని పలుకుతున్నామే కానీ విద్యుత్తు, ఇంధనాలు ఆదిపరాశక్తి స్వరూపాలే అని గుర్తించలేకున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి మనకు అందించిన వరాలే. వీటిని వృధా చేయడం, దుర్వినియోగం చేయడం వలన ఈ సహజ వనరులు ఒకనొక సమయంలో మరుగైపోయి మానవ జాతి మనుగడకే ప్రమాదాన్ని తెచ్చే అవకాశం లేకపోలేదు. తమ సంతతికి కూడా అభద్రత కల్పించిన వారు అవుతారు. దీన్ని పురస్కరించుకొని ధర్మో రక్షతి రక్షిత అన్నారు. పొదుపును మానవ ధర్మంగా తీసుకొని దాన్ని పాటించితే భావితరాల వారు రక్షింపబడతారు. ఈ భౌతిక వనరుల దుర్వినియోగానికి మనిషి మానసిక ఆధ్యాత్మిక స్థితులు కొంత ప్రభావితం చేస్తాయి. మనసుకు తాత్కాలిక ఉల్లాసాన్ని కలిగించే మాదక ద్రవ్యాలు, మద్యపానము, అశ్లీల దృశ్యములు, సాహిత్యముల ప్రభావములకు లోనైన మనసు విశాల దృక్పథాన్ని, విచక్షణను కోల్పోయి దేశ ప్రయోజనాలను, సాటి మానవ ప్రయోజనాలను విస్మరించి సామాజిక దుర్వినియోగాలకు పాల్పడుతుంది. ఈ మానసిక దౌర్బల్యాలను కొంతవరకు కట్టడి చేయుటకు భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమం విశేష ప్రాధాన్యత సంతరించింది. సుఖమయమైన సామాజిక జీవనానికి మూలస్తంభం గృహస్థాశ్రమం. గృహస్థుకు అనేక సామాజిక, నైతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక బాధ్యతలు విధింపబడ్డాయి. తాను, తన కుటుంబము సుఖ సంతోషాలతో చీకు చింత లేకుండా జీవించడమే కాకుండా అతిథి అభ్యాగతులను ఆదరించుచు సమాజ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ధర్మబద్ధంగా నీతి శ్రద్ధాభక్తులతో తనకివ్వబడిన పనిని, వృత్తులను చేసుకుంటూ సంపాదించిన ధనాన్ని పొదుపు చేసి ఆదా చేసుకొనవలెను. ఆ విధంగా ఆదా చేసిన సొమ్మును బ్యాంకులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, పోస్టాఫీసు పథకాల్లో భద్రపరచుకుంటే తనకు భద్రతగా ఉంటుంది. ఈ ధనాన్ని దేశ భవితవ్యానికి కూడా ఉపయోగింపబడుతుంది. సర్వేజన సుఖినోభవంతు అను నానుడికి పొదుపు ఒక మార్గంగా తీసుకుందాం.
1: మీరు ఇంతవరకు శ్రీ టి నాగరాజు గారు వినిపించిన వినతగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, గొర్రెలు మేకలలో వచ్చే వ్యాధులు నివారణ. దొండికోట వైద్యాధికారిణి డాక్టర్ వై హరిత గారు అందించే వివరాలు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ గొర్రెలు మేకల్లో వచ్చే వ్యాధులు, దాని నివారణ. గొర్రెల్లో కంటే మేకల్లో తక్కువగా వస్తాయి వ్యాధులు. ఎందుకనగా గొర్రెలు భూమికి ఆనుకున్న గడ్డిని మేయడం వల్ల ఎక్కువ రోగాలు వస్తుంటాయి. గొర్రెల్లో మేకల్లో వచ్చే వ్యాధులు ఏమనగా,

మొదటిది పీపీఆర్ అంటే పారుడు రోగం. నెక్స్ట్ది నీలినాలుక వ్యాధి, రేబీస్, మశూచి, జబ్బ వ్యాధి, గొంతువాపు వ్యాధి, ఫుట్రాట్, ఇవన్నీ వస్తుంటాయి. ఫస్ట్ నేను పారుడు రోగం గురించి చెప్తాను. ఇది గొర్రెల్లో మేకల్లో రెండిట్లో వస్తుంది. దీని లక్షణాలు ఏమనగా, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, 104 నుంచి 106 వరకు ఉంటుంది. గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కువగా పారుతూ ఉంటాయి. చిగుళ్ళలో చీలికలు, చికిత్స చేయని ఎడల గొర్రె 2 నుంచి 3 రోజుల్లో పారి పారి నీరసించి చనిపోతుంది. దీనికి చికిత్స ఏమనగా, 2 నుంచి 3 రోజులు కోట్రీమ్ కానీ ORS తాపడం వలన కొంచెం నివారించుకోవచ్చు. చికిత్స చేయని ఎడల గొర్రె ఖచ్చితంగా మరణిస్తుంది. నివారణ అంటే జనవరి నుంచి ఆగస్టు లోపల పీపీఆర్ టీకా ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ది వచ్చి మశూచి. దీన్ని షీప్ పాక్స్ ఆర్ గోట్ పాక్స్ అని కూడా అంటారు. ఇది గొర్రెల్లో మేకల్లో రెండిట్లో వస్తుంది. దీంట్లో లక్షణాలు ఏమనగా, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, నోట్లో నుంచి చొంగ గారుతూ ఉంటుంది, ఒళ్ళంతా బొబ్బలు, ఎక్కువగా తోక కింద పొదుగు దగ్గర ఎక్కువ బొబ్బలు వస్తుంటాయి. దీనికి చికిత్స కంటే నివారణే మేలు. దీనికి ఖచ్చితంగా షీప్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకోవడం వలన మనం నివారించవచ్చు. చికిత్స చేయని ఎడల ఇది చనిపోయి వేరే దానికి కూడా అంటిస్తూ ఉంటుంది. నెక్స్ట్ది వచ్చి నీలినాలుక వ్యాధి. ఇది ఎక్కువ గొర్రెల్లోనే వస్తుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే మెయిన్గా దోమల వల్ల ఎక్కువగా వస్తుంది. దీనికి లక్షణాలు ఏమనగా, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, పైపెదువు ఎక్కువగా వాస్తుంది, మొహం దద్దరిచ్చినట్టు ఉంటుంది. చికిత్స చేయని ఎడల నాలుక నీలిరంగుగా మారి గొర్రె చనిపోతుంది. దీంట్లో 10% మాత్రమే మరణాలు ఉంటాయి. ఇంకో లక్షణం ఏమనగా, గిట్టల మధ్యలో పుండుండి కుంటుతూ ఉంటాయి. దీనికి చికిత్స ఏమనగా, గిట్టలని బాగా శుభ్రం చేసుకోవాలి. పెన్సిలిన్ మందులు, మెల్నెక్స్ లాంటి మందులు వాడితే 3 నుంచి 4 రోజుల్లో మనం దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. నివారణ ఏమనగా, దీనికి బ్లూటంగ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనం నివారించుకోవచ్చు. ఇది ఆగస్టు నుంచి సెప్టెంబర్లో ఎక్కువగా వస్తుంది. మంద వచ్చిన తర్వాత సాయంత్రం పూట పొగ పెట్టుకోవడం వల్ల క్యులికాయిడస్ అనే దోమల వల్ల మనకి ఇది ఎక్కువగా వస్తుంది. దీన్ని మనం నివారించుకోవచ్చు. పొగ పెట్టడం వల్ల దోమల్ని మనం నివారించుకోవచ్చు. నెక్స్ట్ది వచ్చి రేబీస్. ఇది పిచ్చుకుక్క కరచడం వల్ల వస్తుంది. పిచ్చుకుక్క కరచడం వెంటనే దాన్ని లైఫ్ బాయ్ సోప్తో కడిగి గాయాన్ని వెంటనే పశు వైద్యాధికారిని దగ్గరికి వెళ్ళి టీకాలు వేసుకుంటే మనం దాన్ని కొంతవరకు నివారించుకోవచ్చు. ఒకవేళ రేబీస్ వచ్చింటే దాని లక్షణాలు ఏమనగా, ఎక్కువగా జొల్లు కారుస్తూ ఉంటుంది, చిన్న శబ్దానికి కూడా ఉలిక్కి పడుతూ ఉంటుంది, గట్టి గట్టిగా అరవడం, నీరు తాగుకోకుండా ఉండడం, నీరును చూడగానే భయపడడం, ఇవి రేబీస్ లక్షణాలు. టీకాలు వేసుకున్న వెంటనే మనం దీన్ని నివారించుకోవచ్చు. గొర్రెల్లో మేకల్లో జబ్బవాపు కానీ గొంతువాపు వ్యాధి కానీ ఇవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఇవి చాలా తక్కువగా వస్తాయి. ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆంథ్రాక్స్ ఇది కొన్ని ఏరియాల్లోనే వస్తుంది. ఇది లైవ్ వ్యాక్సిన్ కాబట్టి ఏరియా ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఈ ఆంథ్రాక్స్ అక్కడే మనం దీన్ని వేసుకుంటే మంచిది. ఆంథ్రాక్స్ వచ్చిన మందని దాని చుట్టూ 8 కిలోమీటర్ సరౌండింగ్లో మనం వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది. దాన్నే రింగ్ వ్యాక్సినేషన్ అని అంటాము. నెక్స్ట్ ఫుట్రాట్. ఇది గిట్టల్లో పుండు వచ్చి చిట్లి గిట్ట మెత్తబడి అందులో నుంచి చీము అనేది వచ్చి గొర్రె కుంటుకుంటూ మందలో నుంచి వెనకబడడం, నడవలేకుండా అయిపోవడం, ఇవి దీని లక్షణాలు. దీన్ని మనం చికిత్స ఎలా చేయవచ్చు అంటే పొటాషియం పర్మాంగనేట్తో క్లీన్ చేసుకొని గిట్టని బోరిక్ పౌడర్ని అక్కడ అద్ది లేదా హిమాక్స్ ఆయింట్మెంట్ని పూసిన ఎడల మనం కొంచెం నివారించవచ్చు. దాంతోపాటు పెన్సిలిన్ 3 నుంచి 4 రోజులు వేసుకుంటే దాన్ని నివారించుకోవచ్చు. ఫుట్ బాత్ అంటే ఆ గిట్ట పగిలిన గిట్టని ఫార్మలిన్ లేదా 4% సోడియా బైకార్బోనేట్లో అద్దితే ఆ బ్యాక్టీరియాని మనం నిర్మూలించవచ్చు. మూతిపుండు వ్యాధి. ఇది మేకల్లో ఎక్కువగా వస్తుంది. మూతి చుట్టూ బొబ్బలు, ముక్కుల చుట్టూ పొక్కు కట్టి, ఎర్రని పొక్కులు కట్టి ఊపిరాడుకోకుండా మేత మేకోకుండా జీవాలు

0: ఇబ్బంది పడుతూ ఉంటాయి. దీనికోసం చికిత్స ఏం చేయొచ్చు అంటే పీపీ లోషన్తో శుభ్రం చేసి బోరోగ్లిజరిన్ పేస్ట్ పూసి పెన్సిలిన్ మందులు వేయగానే మనం దీన్ని నిర్మూలించవచ్చు. పరాన్నజీవుల వల్ల కూడా గొర్రెల్లో మేకల్లో వ్యాధులు వస్తుంటాయి. పరాన్నజీవులు అంటే అంతర పరాన్నజీవులు ఉన్నాయి, బాహ్య పరాన్నజీవులు ఉన్నాయి. బాహ్య పరాన్నజీవులు అంటే పిడుదులు, ఈగలు, దోమలు, మిన్నులు. దీనివల్ల ఏ రోగాలు వస్తాయంటే థైలేరియోసిస్, బెబీషోసిస్ వస్తుంది. మెయిన్గా పిడుదల వల్ల థైలేరియోసిస్, బెబీషోసిస్ వస్తుంది. దీంట్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, ఎర్రగంజు పోస్తుంది. ఎర్రగంజు పోస్తుంది దాన్ని బెబీషోసిస్ అని అంటాము. దీనికి చికిత్స ఏమనగా బెర్నిల్, ఆక్సి వేసుకుంటే కొంచెం మనం ఉపశమనం పొందవచ్చు. అంతర పరాన్నజీవుల వల్ల ఏ లక్షణాలు ఉంటాయంటే గొంతు కింద వాపు, సన్నబడడం, పారుడు రోగం, పారుతూ ఉంటాయి జీవాలు. దానికి మనం ఎలా నిర్మూలించవచ్చు అంటే మన ప్రభుత్వం మనకి 3 సార్లు నట్టల నివారణ మందు పంపిస్తూ ఉంటుంది. మొదటగా మార్చిలో మన నట్టల నివారణ మందు అందిస్తుంది. నెక్స్ట్ సమ్మర్లో, వేసవి కాలంలో మనం నట్టల నివారణ కానీ టీకాలు కానీ ఏమీ వేయకూడదు. ఎందుకంటే వేసవి తాపానికి ఇంకా అనిమల్ డల్ అయిపోతుంది. అందుకు వేసవి ముందే మనం నట్టల నివారణ మందు వేసుకోవాలి. ఫస్ట్ది. రెండవది జూన్ అంటే వర్షాలు పడే ముందు, అప్పుడు ఒకసారి వేసుకోవాలి. సెప్టెంబర్లో ఒకసారి వేయాలి, డిసెంబర్లో. ఇలా 4 సార్లు నట్టల నివారణ చేస్తే మీ గొర్రెలు పునరుత్పత్తి కానీ మేలైన మాంసం కానీ పొట్ట పడకోకుండా నాణ్యంగా ఉండడం కానీ జరుగుతుంది. అధిక బరువు రావడం, పిల్లలు మేలైన పిల్లలు పుట్టడం అలా జరుగుతుంది. సరైన నట్టల నివారణ మందు సరైన మోతాదులో తాగించవలెను. పిల్లల మరణాలు, చిన్నపిల్లలు పుట్టిన పిల్లల్లో మరణాలు ఎక్కువ శాతం ఉంటాయి. అవి ఎందుకనగా నాసిరకం పిల్లలు పుడుతూ ఉంటాయి. ఎందుకంటే పొట్టేలు అదే మందలో, పొట్టేలు మార్చుకోకుండా అదే మందలో 5-6 ఏళ్ళ నుంచి ఉన్న మందలో అదే పొట్టేలు ఉంటే నాసిరకం పిల్లలు పుడుతుంటాయి. బ్రూసెల్లోసిస్ ఉన్న పొట్టేలు ఉండడం వలన నాసిరకం పిల్లలు పుడుతుంటాయి. పిల్లల మరణాలు మనం నిర్మూలించాలి అంటే పుట్టిన వెంటనే లేదా 3 రోజులకి టెరామైసిన్ పౌడర్ మందలో ఉన్న పుట్టిన పిల్లలన్నిటికీ 2 ml తాపిచ్చి, 5వ రోజు లివర్ టానిక్ తాపిచ్చి 2 ml, మళ్ళా 15వ రోజు నట్టల నివారణ మందు తాపిస్తే పిల్లల మరణాల నుంచి దానిని మనం రక్షించుకోవచ్చు. అదే 2వ నెలలో షీప్ పాక్స్, 3వ నెలలో పీపీఆర్, 6వ నెలలో బ్లూటంగ్ వేసుకుంటే మనం పిల్లలని సంరక్షించుకోవచ్చు. పీపీఆర్ 3వ నెలలో వేస్తే లైఫ్ లాంగ్ మనం ఏమి దానికి టీకా వేయనవసరం లేదు. వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందని ముందుగానే మేతకు తీసుకొని వెళ్ళాలి. ఎక్కువ ఎండ ఉండే సమయంలో చెట్టు కింద తోలుకొని మళ్ళీ 3 నుంచి 5 గంటల వరకు మేపి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొని రావాలి.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో గొర్రెలు మేకలలో వచ్చే వ్యాధులు నివారణ దొండికోట పశు వైద్యాధికారిణి డాక్టర్ వై హరిత గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

స్టూడియోలో సమయం 6:45 గా వస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

0: విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్ట్రస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: Data is wealth, according to me. You are having proper data. You will arrive a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్త్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు.

0: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి రోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నర్తనశాల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు కండి. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాభవించి ప్రాయశ్చిత్తము చేయవలె, అష్ట దిక్పాలకులను చేయించి మన పాదదాసులు గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక.

కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్య కళం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో సాధారణంగా వచ్చే చర్మ వ్యాధులు నివారణ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సి నీలిమ గారితో పరిచయం వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 వేమన విశ్వదృష్టి యలమకూర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 9వ భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి అనంతపురం కేంద్ర నుంచి ప్రసారమవుతుంది. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. 10:28 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల జర్నలిజం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీ జి నారప్ప బృందం వారిచే చెంచు నాటకం వింటారు. 7:45 వికసిత భారతి కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 సినిమా పాట, 8:45 నాటిక కనబడట లేదు, రచన నిర్వహణ శ్రీ ఎం సుందరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం రామంజనేయులు వారుగా అనిపించిన నాదస్వర వాయిద్యం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి నీజాడ కననైతిరా లలిత గీతం.

నీజాడ కన్నడైతీర లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి.

0: అంశాలు ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని

0: భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైషే మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై. లేకిన్ జైసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్నాతే హుయే అప్నీ ఇకానమిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్, పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటలలోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ

0: వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపై ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ETF 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముక్తాహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందం పైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముక్తాహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్ళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 60వ శ్లోకం.

అర్జున, అదేమిటి నా నిర్ణయాన్ని మరొకరు మార్చడం ఎలా సాధ్యమవుతుంది అనే అవివేకంలో పడతావేమో. నీకు జన్మసిద్ధమై సంక్రమించిన క్షత్రియత్వ వీరత్వ రూపమైన పూర్వకర్మ చేతిలో నువ్వు ఇప్పటికే బందీగా ఉన్నావు. అందుచేత నువ్వు ఏది ఇప్పుడు వద్దనుకుంటున్నావో దానిని మరొక సందర్భంలో పరవశుడవై చేసి తీరుతావు. దుర్యోధనుడు ద్యోతక్రీడ కోసం ధర్మరాజుని ఆహ్వానించినప్పుడు ఇది మాయాజూదమని ధర్మరాజు గుర్తించి తన తమ్ముళ్లతో చర్చించాడు. ఆ సందర్భంలో రాబోయే మహాయుద్ధ నివారణ కోసం నీవు ఏది చేసినా దానిని మేము సమర్థిస్తాము అని సోదరులు నలుగురు వాగ్దానం చేశారు. కానీ ఆ జూదం దగ్గర గందరగోళం జరిగిపోయేసరికి ఎవరికి వారు వీరావేశానికి పరవశులై ఎవరి శైలిలో వారు మేము శత్రు సంహారం చేసి తీరుతామని నూతన ప్రతిజ్ఞలు చేశారు. ఆ ప్రతిజ్ఞల ప్రకారమే ఇప్పుడు యుద్ధం జరగబోతోంది. ఇలాంటి పూర్వ సన్నివేశాలను దృష్టిలో పెట్టుకునే భగవానుడు అర్జునుడికి ఈ హెచ్చరికలు చేస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం నాట్య కాలం, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో సాధారణంగా వచ్చే చర్మ వ్యాధులు నివారణ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సి నీలిమ గారితో పరిచయం. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అజీవి మిషన్ కా వీటి ద్వారా చేపట్టే వాటిలో జలవనరులకే ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 125 పనిదినాలు కల్పనే కాదు, రైతుల పనుల దృష్ట్యా ప్రతి సంవత్సరం 60 రోజులు సమీకృత ఉపాధి విరామాన్ని ప్రకటిస్తామని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో విబీజీ రామ్జీ పథకాన్ని గురువారం పునః ప్రారంభించారు. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో ఈ పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన నేపథ్యంలో ఇక్కడ రెవెన్యూ భవన్లో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విత్తనాలు వేసిన తర్వాత పంట కోత సమయంలో ఈ పథకానికి విరామం ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త పథకంలో వచ్చిన మార్పులపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అన్నారు. ఖాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 6:45 వరకు స్వామివారికి దర్శన భాగ్యం కల్పిస్తారు. 7 గంటల నుంచి 9 గంటల మధ్య అభిషేకం స్వర్ణ కవచ సేవలు ఉంటాయి. అనంతరం 9 గంటల నుంచి 1:30 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. జాతీయ లోక్ అదాలత్ సేవలను విజయవంతం చేయాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి న్యాయాధికారి రాజశేఖర్ అన్నారు. ఆయన గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మాట్లాడుతూ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 11 జూలై ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహించే లోక్ అదాలత్లు అధిక సంఖ్యలో కేసులకు పరిష్కారం చూపాలన్నారు. రాజీ కాదగిన క్రిమినల్ కేసులను ఇందులో పరిష్కరించుకోవచ్చు అని ఆయన అన్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలని డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా అధికారులను ఆదేశించారు. ఆయన వివిధ శాఖలతో అధికారులతో కలిసి గుంతకల్ డివిజన్ పరిధిలోని గుంతకల్ డోన్ జంక్షన్లో గురువారం తనిఖీ చేశారు.

0: ఇందులో భాగంగా డోన్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఫుట్ ఓనర్ వంతెన నిర్మాణం, ఇతర పనులను ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేసిన ఆయన అధికారులకు సూచనలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంత శ్రామికులకు మెరుగైన వేతనంతో కూడిన ఉపాధిని కల్పించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గురువారం వికసిత భారత్ జీరాంజీ పథకాన్ని జిల్లా స్థాయిలో కుడేరు మండలం అరవకూరు పంచాయతీలోని చెరువుకట్ట ప్రదేశంలో ఆయన స్వయంగా వెళ్ళి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల శ్రామికులకు సంవత్సరానికి 125 రోజులు పనిదినాలు కల్పిస్తామని ఆయన అన్నారు. కూలీ చెల్లింపులు సకాలంలో వారి ఖాతాలో జమ చేయేలా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. గ్రామసభ ద్వారా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే కౌకుంట్లలో స్వగ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలు, వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమినరీకి సిద్ధమవుతున్న ఉచిత యువతకు ఉచితంగా శిక్షణ పొందేందుకు మార్గం సుగమమైంది. అనంతపురం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో వారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రిలిమినరీ 2026కు దరఖాస్తు చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉచితంగా శిక్షణ పొందవచ్చు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం నేపథ్యంలో ముందుగానే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణకు అవకాశం కల్పిస్తోంది. మొత్తం 100 మందికి అవకాశం కల్పిస్తారు. ఇందులో బీసీలకు 66, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14% ప్రకారంగా కేటాయిస్తారు. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు. మీరు ఇంతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలాడుగులో తామరా
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం ఒక పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూ మంద్రం.
0: చూడండి

0: పాట విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు.

0: మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: ఇప్పుడు వినండి నాతియా కలాం.

0: నాతియా కలాం విన్నారు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సాధారణంగా వచ్చే చర్మ వ్యాధులు నివారణ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సి నీలిమ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి శివశంకరారెడ్డి.
3: ఆరోగ్యంగా ఉండేది చాలా ఆవశ్యకత. అందులో ఆరోగ్యం అనేది ఇప్పుడు ఒక సంపదలాగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరగడం కావచ్చు, లేదా జబ్బులు ఎక్కువ కావడం కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య జీవనం గడపాలనేది ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతగా చేసుకుని హెల్త్ అవేర్నెస్తో డాక్టర్ దగ్గరికి రావడం చేయడం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా చర్మానికి సంబంధించి, ఎందుకంటే మనిషికి ఉన్న శరీర భాగాల్లో చర్మం అనేది అతిపెద్దది, ఎక్కువ భాగం ఉంటుంది కాబట్టి ఆ చర్మం ఎండకు ఎక్స్పోజ్ కావడం కానీ, చలికాలం కానీ, రకరకాల కారణాలతో ఎక్కువ ఇబ్బంది పడడం పేషెంట్లు గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా సాధారణంగా ఎటువంటి చర్మ వ్యాధులు వస్తాయి, సీజనల్ ఏమైనా మార్పులు ఉంటాయా, వీటికి సంబంధించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, చికిత్స ఏముంది, ఇవన్నీ మనతో పంచుకోవడానికి డాక్టర్ చల్లా నీలిమి గారు, చర్మ వ్యాధి నిపుణులు, మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి డాక్టర్ నీలిమి గారు.
4: నమస్కారం సార్.
3: సాధారణంగా వచ్చే చర్మ వ్యాధుల గురించి ముఖ్యంగా క్లుప్తంగా చెప్తారు డాక్టర్ గారు, ఏ వ్యాధులు రావచ్చు?
4: సార్, నా పేరు చల్లా నీలిమ. నేను అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చర్మ వ్యాధుల నిపుణులుగా పనిచేయుచున్నాను. సాధారణంగా ప్రజల్లో తరచుగా వచ్చే చర్మ వ్యాధుల గురించి ఈరోజు క్లుప్తంగా చెప్పబోతున్నాను. తరచుగా వచ్చే చర్మ వ్యాధుల్లో ముఖ్యంగా గజ్జి అంటే స్కేబీస్, తామర అంటే టీనియా, ఇస్పిరి అంటే ఎగ్జిమా, ఇంతే కాకుండా బాయిల్స్ అంటాం చిన్నపిల్లల్లో వేడిగుళ్ళలు, డయాబెటిక్స్లో కూడా వేడిగుళ్ళలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు, వింటర్లో చర్మం పొడిబారిపోవడము, ఎండాకాలంలో చర్మం నల్లబడిపోవడం, ట్యానింగ్, మంగు అంటే మెలాస్మా లాంటివి రావడం జరుగుతుంది. వీటి గురించి కొంచెం అవగాహన కల్పించబోతున్నాను. గజ్జి మొదట చిన్నపిల్లల్లో, వయసు పైబడిన వారిలో, హాస్టల్ పిల్లల్లో ఎక్కువగా గజ్జి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ గజ్జి ఒక అంటువ్యాధి అంటే స్కేబీస్. ఇది ఒక అంటువ్యాధి అంటే ఒక ఇన్ఫెక్షియస్ కంటాజియస్ డిసీజ్. ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడం జరుగుతుంది. సాధారణంగా గజ్జిలో లక్షణాలు, గజ్జి లక్షణాలు ఎలా తెలుసుకోవచ్చు మనం గజ్జిని? దురద, గుల్లలు రావడం, రాత్రిపూట దురద ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడం, అంతేకాకుండా హాస్టల్ పిల్లల్లో ఉంటే హాస్టల్ పిల్లలు అందరికీ రావడం, ఇది సాధారణంగా గజ్జిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఏ ప్రదేశాల్లో ఉంటుంది? గజ్జి ఎక్కువగా వేళ్ల మధ్యలో, మన్మాంగాల మీద నవ్వులు రావడం ఎక్కువగా ఉంటుంది.

సంవత్సరం లోపల పిల్లల్లో అయితే ముఖం మీద చెమటకాయ లాంటి గుల్లలు రావడం, పామ్స్ సోల్స్ వాటిలో అంటే అరచేతులు అరికాళ్ళలో ఎక్కువగా గుల్లల్లాగా రావడం జరుగుతుంది. ఇవి గజ్జి లక్షణాలు. గజ్జి ఎక్కువగా ఎవరిలో వస్తుంది? గజ్జి సాధారణంగా స్కూల్ పిల్లల్లో, హాస్టల్ పిల్లల్లో, వయసు పోయిన వారిలో వస్తుంది. గజ్జి ఎందుకు ఎక్కువగా వస్తుంది? ఎవరిలో ఎందుకు ఎక్కువగా వస్తుంది? గజ్జి రావడానికి కారణాలేంటి? గజ్జి రావడానికి పరిశుభ్రత లేకపోవడం, రోజు స్నానం చేయకపోవడం, ఉతికిన బట్టలు వేసుకోకపోవడం, ఒకరి సబ్బులు మరొకరు వాడటం, ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం వలన గజ్జి సాధారణంగా వస్తూ ఉంటుంది. వ్యాధిని తగ్గించడానికి మనం సకాలంలో చర్మవ్యాధుల నిపుణులను గుర్తించి దగ్గరలో ఉన్న చర్మవ్యాధి డాక్టర్ను సంప్రదించాలి. అలా సంప్రదించకుండా చాలామంది నియర్బై లోకల్ డాక్టర్, ఆర్ఎంపీ కావచ్చు, లోకల్ ఏ డాక్టర్ అయినా కావచ్చు, సో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనివలన వ్యాధి తగ్గకపోగా వ్యాధి తీవ్రత పెరిగి సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే చీము పట్టడం లాంటివి జరుగుతాయి. అందుకే వెంటనే స్కిన్ డాక్టర్ని సంప్రదించాలి. ఈ గజ్జి ఎక్కువగా వ్యాధి తీవ్రత పెరిగితే ఇది కిడ్నీని అంటే కిడ్నీని అఫెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. తామర, తామర అంటే రింగ్ వామ్ అని కూడా అంటారు, టీనియా అని అంటారు మెడికల్ టర్మ్లో, దీన్ని టీనియా అంటారు. సో తామర ఎక్కువగా ఎవరిలో వస్తుంది? తామర ఎక్కువగా ఆడవాళ్ళలో ఋతుక్రమ సమయంలో, హాస్టల్ పిల్లల్లో తడిబట్టలు ధరించడం వల్ల వస్తుంది. అంతేకాకుండా థైరాయిడ్, షుగర్ సమస్యలు ఉన్న వాళ్ళలో వస్తుంది. తామర లక్షణాలు ఎలా ఉంటాయి? తామర లక్షణాలు తడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో గుండ్రంగా కానీ ఎర్రగా కానీ, నల్ల గుండ్రంగా ఉండి ఎర్రగా కానీ నల్లగా కానీ బిల్లలుగా ఉండి దురద ఎక్కువగా ఉంటుంది. తామర రావడానికి కారణాలేంటి? తామర రావడానికి గల కారణాల్లో పరిశుభ్రత పాటించకపోవడం ప్రధాన కారణం. అంతేకాకుండా అంటే ప్రతిరోజు స్నానం చేయకుండా ఉండడం, స్నానం తర్వాత సరిగ్గా తుడుచుకోకపోవడం, బిగువైన వస్త్రాలు ధరించడం, ఈ మధ్య పాశ్చాత్య వస్త్రధారణి వలన ధరించడం వలన మనకు బిగువైన వస్త్రాలు అంటే లెగ్గిన్స్, జీన్స్ ప్యాంట్స్ వీటి వలన ఎక్కువగా ఆ ప్రదేశాల్లో తడి ఆరకపోగా తడి ఉండడం వలన, నిల్వ ఉండడం వలన తామర రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. తామరను సరైన కాలంలో సరైన డాక్టర్కు సంప్రదించవలను, అంటే దగ్గరగా ఉన్న చర్మవ్యాధి డాక్టర్ను సంప్రదించడం మంచిది. అంతేకాకుండా లోకల్గా ఆర్ఎంపీని సంప్రదించడం వలన, వాళ్ళతో చికిత్స తీసుకోవడం వలన ఆర్ఎంపీస్ స్టీరాయిడ్స్తో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టీరాయిడ్స్ వాడటం వలన వ్యాధి త్వరగా తగ్గదు. అంతేకాకుండా వల్లంతా త్వరగా ప్రాకడం, సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే దాని మీద చీము పట్టడం, అంతేకాకుండా వ్యాధిని గుర్తించడం కూడా చర్మవ్యాధి డాక్టర్లకు కూడా కష్టమవుతుంది. స్టీరాయిడ్స్ వాడ వచ్చిన పేషెంట్ను గుర్తించడం కష్టమవుతుంది. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత చర్మవ్యాధిని డాక్టర్ని సంప్రదించినటికి వ్యాధి త్వరగా తగ్గదు. నెలలో తక్కువ ఖర్చుతో తగ్గవలసిన జబ్బు 3 నుంచి 6 నెలలు పట్టి రోగి ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. దీనివలన రోగి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే తొందరగా చర్మవ్యాధుల డాక్టర్ని సంప్రదించవలను. తామరకు ఎటువంటి పథ్యం? చాలామంది ప్రజలు తామర వస్తే మనము ఏం చికెను మటన్ తినకూడదు, వంకాయ గోంగూర తినకూడదు, ఈ వంకాయ గోంగూరతో మనకు నవ్వులు పెరుగుతాయి, దురద ఎక్కువ అవుతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ తామరకు ఎటువంటి చర్మ పథ్యం అవసరం లేదు, అంటే ఎలాంటి ఆహార నియమాలు మనము పాటించవలసిన అవసరం లేదు. థర్డ్ కామన్గా ఇస్పిరి అంటే ఎగ్జిమా అంటారు. ఇది ఎక్కువగా వయసు పైబడిన వారిలో వస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో వస్తుంది. ఇది ఏ కాలంలో అయినా రావచ్చు, కానీ చలికాలంలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే వింటర్లో ఎక్కువగా వస్తుంది. చర్మం పొడిబారిపోవడం, చర్మం సాధారణంగా వయసు పైబడిన వారిలో ఎక్కువగా పొడిబారిపోవడం జరుగుతుంది. నీరు శాతం తగ్గడం వలన చర్మం తొందరగా పొడిబారిపోతుంది. దానివల్ల దురద వస్తుంది. ఆ దురద వలన గాయమై నీరు కారడం జరుగుతుంది. దీన్నే మనం ఇస్పిరి అంటాము, మెడికల్ టర్మ్లో ఎగ్జిమా అని కూడా అంటాం. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కాళ్ళు చీము పట్టడమే కాకుండా వాపు రావడం జరుగుతుంది. దీన్నే సెల్యులైటిస్ అని కూడా అంటాము. ఈ సెల్యులైటిస్ ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళలో చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఇస్పిరిని నివారించడానికి నీళ్లు బాగా తాగాలి, గ్లిజరిన్ ఉన్న సబ్బులు వాడాలి, చర్మం పొడిబారిపోకుండా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడాలి. లేకపోతే ఇంట్లోనే మనకు చౌకగా అందుబాటులో ఉన్న

0: కొబ్బరి నూనె వాడటం వల్ల కూడా చర్మం పొడిబారిపోవడం తగ్గించవచ్చు. చలికాలంలో ఇస్పిరి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. తరచుగా వచ్చే చర్మ వ్యాధులను నివారించడానికి ముఖ్య సూచనలు ఏమంటే, రోజు స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, బాగా ఎండలో ఆరిన బట్టలు వేసుకోవడం, సబ్బు టవల్ ఎవరి వాళ్ళది వాడుకోవడం, వదలైన కాటన్ బట్టలను ధరించడం వలన సాధారణంగా వచ్చే చర్మ వ్యాధుల నుంచి ప్రజలు ఎవరి వాళ్ళను రక్షించుకోవచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలు మట్టిలో ఎక్కువగా ఆడడం జరుగుతూ ఉంటుంది. ఈ మట్టిలో ఎక్కువ ఆడుకోవడం వలన, చలికాలంలో రోజు స్నానాలు చేయకపోవడం వలన చిన్నపిల్లల్లో వేడి గుళ్ళలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. వాటిని ఇంపెటిగో అని కూడా అంటారు. పెద్దవాళ్ళ ఫరంకిల్స్, ఫాలికులైటిస్ అని కూడా అంటారు. సెగ్గడ్డలు అంటాం, వాటిని ఫరంకిల్స్ అని కూడా అంటారు. ఇవి డయాబెటిక్ వాళ్ళల్లో కూడా ఫరంకిల్స్. అంతేకాకుండా కార్బంకిల్ చాలా గుంపుగా వచ్చి సెగ్గడ్డలు ఉంటే వాటిని కార్బంకిల్ అని కూడా అంటారు. ఇవి షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫెక్షన్స్, దట్ ఈస్ ఇంపెటిగో, అదే సెగ్గడ్డలు అనేటివి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా కామన్గా ఈ మధ్య అర్టికేరియా అంటే పైత్యం అనే కండిషన్ కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ కండిషన్ ఏంటంటే, ఇది ఒక అలర్జిక్ కండిషన్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ఆహార పదార్థాల వలన కావచ్చు, మందుల వలన కావచ్చు, వాతావరణ పరిస్థితుల వలన కూడా ఈ పైత్యం అనేది రావడం జరుగుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? పైత్యం అంటే ఇంగ్లీష్లో మెడికల్ టర్మ్లో అర్టికేరియా అంటారు. దీని లక్షణాలు, దురద ఉంటుంది, దద్దులు వస్తాయి, వాళ్ళంతా వేడిగా అవడం జరుగుతుంది. ఈ దద్దులు కొంతమందికి 20 నిమిషాల్లో తగ్గి కొత్తవి వస్తాయి, కొంతమందికి 1 గంటలో తగ్గి కొత్తవి వస్తూ ఉంటాయి, కొంతమందికి 24 గంటలో తగ్గి కొత్తవి వస్తూ ఉంటాయి. ఇలా రావడం, కొత్తవి రావడం, దురద పెట్టడం, మానిపోవడం, కొత్తవి రావడం, ఇలానే కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఈ దీన్ని పైత్యం అంటారు, అర్టికేరియా అంటారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు ఆరంభిస్తూ ఎక్కువగా చికిత్స తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు విచ్చడివిడిగా దీనికోసం స్టీరాయిడ్స్ యూజ్ చేస్తారు. ఈ స్టీరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే ఈ అర్టికేరియా పైత్యం అనేది అంత తొందరగా తగ్గదు. అందుకు వాళ్ళు స్టీరాయిడ్స్ నెలల నెలలు పెడతారు. ఈ నెలల నెల తరబడి స్టీరాయిడ్స్, ఓరల్ స్టీరాయిడ్స్ పెడతారు. టాపికల్గా పెడతారు, ఓరల్గా పెడతారు. నోటి నుంచి అంటే టాపికల్గా మనం తీసుకోవడం, ఓరల్గా తీసుకోవడం వలన ఈ స్టీరాయిడ్స్ వలన కుస్సింగ్ సిండ్రోమ్ లాంటి, అంటే ఏమేమి లక్షణాలు కనిపిస్తాయంటే, ఎముకలు పలచబడడం, ఒళ్ళంతా వాపులు రావడం, అంతేకాకుండా షుగరు బీపీలు రావడం. షుగరు బీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి స్టీరాయిడ్స్ వాడడం వల్ల ఇంకా ఎక్కువ లెవెల్స్ పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం, బీపీ ఎక్కువ పెరగడం లాంటివి జరుగుతాయి. అందుకే ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, వీలైనంత త్వరగా చర్మవ్యాధుల డాక్టర్నే సంప్రదించాలి. అనవసరంగా స్టీరాయిడ్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ కామన్గా సీజనల్ వ్యాధులు. సీజనల్ వ్యాధుల్లో చలికాలంలో, ఎండాకాలంలో మనం రకరకాల చర్మవ్యాధులను కూడా చూస్తూ ఉంటాం. చలికాలంలో వచ్చే చర్మవ్యాధి అంటే పొడిబారిన చర్మం ఇప్పుడే వయసు పైబడిన వాళ్ళలో ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. చిన్నపిల్లల్లో కూడా చర్మవ్యాధులు అంటే మెయిన్గా పొడిబారిన చర్మం వస్తూ ఉంటుంది. అందుకే చిన్నపిల్లల్లో సంవత్సరం లోపల పిల్లలకి సెవాయి అనేది ఎక్కువగా వస్తుంది. ఈ సెవాయినే సెబోరిక్ డెర్మటైటిస్ అని కూడా అంటారు. కామన్గా గ్రామాల్లో మనం చూస్తే ఆముదం అంటే చమురు ఎక్కువగా తలకు పెడుతూ ఉంటారు. ఎందుకంటే పునిక తొందరగా పోవాలంటే మనము ఆముదం పెడితేనే పోతుంది, లేదంటే అది తొందరగా మానదు అని వాళ్ళ ఫీలింగ్. దానివల్ల ఎక్కువగా ఆముదం పూసి, ఆముదం లూజ్గా పూయకుండా దాన్ని తీసుకొని ముఖానికి, బాడీకి అంతా పట్టిస్తూ ఉంటారు. దీనివల్ల ముఖం మీద చెమటకాయ లాంటి గుల్లలు, తలలో కూడా చెమటకాయ లాంటి గుల్లలు వస్తాయి. దీన్నే సెవాయి అంటారు. ఈ సెవాయికి సరైన డాక్టర్తో చికిత్స తీసుకోకుండా లోకల్గా అంటే వాళ్ళ ఊర్లో దొరికే ఆకులు, తుమ్మెత్తాకు అలాంటి ఆకులతో వైద్యం చేసుకుంటారు. దీనివలన అది తగ్గదు. తగ్గకపోగా సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే చీము పట్టడం లాంటివి జరుగుతాయి. అందుకే ఎక్కువగా ఆముదం వాడకూడదు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించవలను.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ఈ ఆర్ఎంపీలు సరైన చర్మవ్యాధులకు సంబంధించి సరైన శిక్షణ లేని డాక్టర్లు కాబట్టి ఈ స్పెషలిస్ట్ వైద్యులకి చూపిస్తేనే మంచిది. ఏదో చిన్న చిన్న జ్వరం లాంటిది అది కాదు కాబట్టి ఇవి స్పెషలిస్ట్ వైద్య నిపుణులకు చూపిస్తే మంచిది, చర్మవ్యాధులు ఏవైనా వస్తే కూడా అని చెప్పి అంటున్నారు.
0: ఇంకొకటి ఏంటంటే సార్, ఏ చర్మవ్యాధి అయినా మనం స్టీరాయిడ్స్ ఇవ్వడం వల్ల తొందరగా తగ్గినట్లు అనిపిస్తుంది.
1: అప్పటికప్పుడు
0: తగ్గుతుంది.

0: తర్వాత దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎవరికీ తెలియదు. సో దానివల్ల మనకు తగ్గింది కదా అని వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆర్ఎంపీనే కలుస్తూ ఉంటారు. సో
1: అది కరెక్ట్ చికిత్స కాదు,
0: అది కరెక్ట్ చికిత్స కాదు. ఎక్కువ రోజులు తీసుకున్నా కరెక్ట్ డాక్టర్ సంప్రదించడం వల్ల సో వాళ్ళు కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది.
1: కూడా నిపుణుల దగ్గరకు వచ్చి చికిత్స తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ మంగు గురించి కూడా అన్నారు, చాలా మందికి మచ్చలు వస్తుంటాయి తెల్లగానే, అవి కూడా ఉందే మేడం, తర్వాత చెప్తారు.
0: ఇప్పుడు చెప్తాను సార్. ఇంకా ఎండాకాలంలో, ఎండాకాలంలో ప్రజలు ఎక్కువగా ఎండకు వెళ్ళడం వల్ల ఈ మధ్య అల్ట్రావైలెట్ రేస్, ఓజోన్ లేయర్ దెబ్బ తినడం వల్ల అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా పడటం వల్ల ఎండకు ఎప్పుడూ వెళ్ళే వాళ్ళు కూడా ఈ మధ్య ఎండకు వెళ్ళడం వల్ల మాకు చర్మం పొడిబారి, చర్మం నల్లబడిపోయింది అన్న మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. ట్యానింగ్ అంటారు దాన్ని. సో ఇది ఎక్కువగా చర్మంకి ఎండకు ఎక్స్పోజ్ అయ్యే ప్రదేశాల్లో ఎక్కువగా వస్తుంది. ఎండకు కామన్గా మెడ వీపు చేతులు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. అందువలన ఈ ఏరియా ఎక్కడైతే మనం చర్మం ఎండకు ఎక్స్పోజ్ అవుతుందో ఆ ఏరియాలో ఎండ ఎక్కువగా పడే ప్రదేశాల్లో చర్మం నల్లబడుతుంది, దాన్నే ట్యానింగ్ అంటారు. అంతేకాకుండా ముఖం మీద ఎక్కువగా నల్లమచ్చలు వస్తూ ఉంటాయి, దాన్నే మంగ్ లేదంటే మెలాస్మా అని కూడా అంటారు. అంతేకాకుండా ఎండాకాలంలో చెమటకాయలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చెమటకాయలు మెయిన్గా మెడ వీపు చంకల్లో పిల్లల్లో ఎక్కువగా నుదుటి భాగంలో వస్తూ ఉంటాయి. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తలలో కూడా వచ్చే అవకాశం ఉంది చెమట ఎక్కువగా పట్టడం వల్ల. అంతేకాకుండా రకరకాల గుల్లలు, మచ్చలుగా రావచ్చు, తెల్లబడిన తెల్లబడిన మచ్చలైనా రావచ్చు, ఎక్కువ నల్ల రంగు ఉన్న మచ్చలైనా రావచ్చు, గుల్లల్లాగా అయినా రావచ్చు ఈ చేతులు మెడ మీద. దీన్నే పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అనే ఒక కండిషన్ కూడా ఫ్రీక్వెంట్గా ఎండాకాలంలో చూడడం జరుగుతూ ఉంటుంది. అందుకు మనం ఈ ఎండాకాలంలో వచ్చే చర్మ వ్యాధులను మనం ప్రివెంట్ చేసుకోవడానికి, అంటే రాకుండా నివారించడానికి మనం ఏం చేయాలి? ప్రజలు మెయిన్గా ఫుల్ స్లీవ్డ్ క్లాత్స్, అంటే దాదాపుగా చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. అంతేకాకుండా గొడుగులు వాడుకోవడం, సన్స్క్రీనింగ్ ఏజెంట్స్ వాడుకోవడం, క్యాప్స్ పెట్టుకోవడం వల్ల మనం ఎండాకాలం నుంచి వచ్చే వ్యాధుల్ని మనం రక్షించుకోవచ్చు. అంతేకాకుండా బొల్లి, తర్వాత సోరియాసిస్ లాంటి వ్యాధులు కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ బొల్లి లాంటి వాటికి మనము చికిత్స చాలా కాలం తీసుకోవాల్సి వస్తుంది, అది కష్టతరమైన పని కానీ తప్పదు. దీనికి కూడా చాలామంది తెలియని వాళ్ళు స్టీరాయిడ్స్ యూజ్ చేస్తారు, అది స్టీరాయిడ్స్ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. కాకపోతే తిండి మెయిన్గా మనము పులుపు తగ్గించడం కామన్గా మేము చెప్తూ ఉంటాము. దీనికి మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంచెం మెడికేషన్స్తో పాటు కొంచెం ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బొల్లిని మనం కొంతవరకు తగ్గించవచ్చు. సోరియాసిస్, ఈ సోరియాసిస్ అంటే ఎక్కువగా నల్ల పక్కుల్లాగా చిన్న గుళ్ళల్లాగా వచ్చి దాని మీద తెల్లలాంటి చేప పొట్టు లాంటి పొట్టు వచ్చి ఊడుతూ ఉంటుంది. ఇది తలలో వస్తుంది, మోచేతులు మోకాళ్ళకు, అరిచేతులు అరికాళ్ళలో వస్తూ ఉంటుంది. వీటికి కూడా చాలామంది స్టీరాయిడ్స్ వాడతారు, ఓరల్ స్టీరాయిడ్స్ వాడతారు. ఆ ఓరల్ స్టీరాయిడ్స్ వలన ఎక్కువ మంది తొందరగా ఇది చీము పడతాయి. ఈ సోరియాసిస్ వచ్చిన జబ్బే చీము పట్టడం జరుగుతుంది, దాన్ని పస్టులార్ సోరియాసిస్ అంటారు. దీన్ని మరీ ఎక్కువగా వాడడం వల్ల వాళ్ళు ఇంకా ఎరిథ్రోడర్మా, అంటే చర్మం అంతా ఈ స్టీరాయిడ్స్ మరీ ఈ సోరియాసిస్లు ఎక్కువగా వాడడం వల్ల ఎరిథ్రోడర్మా, అంటే సేమ్ డ్రగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అట్లా చర్మం అంతా ఎర్రబడిపోవడం, పొట్టు పొట్టు పోవడం, దాని నుంచి పొట్టు రావడం, వాపంతా వల్లంతా వాపులెక్కి లాస్ట్కు పేషెంట్ చనిపోయే ప్రమాదం వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది.
1: తర్వాత డాక్టర్ గారు, హెర్పిస్ అని కూడా ఒకటి జబ్బు గురించి ఉన్న చర్మానికి సంబంధించి, దాని లక్షణాలు అది ఎట్లా వస్తుంది, చికిత్స ఏమైనా చెప్తారా
0: సార్? హెర్పిస్ ఇట్ ఈస్ ఏ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్ సార్ ఇది. దీంట్లో హెర్పిస్లో హెర్పిస్ జాస్టర్ అని ఉంటుంది, తర్వాత వ్యారిసెల్లా, చికెన్ పాక్స్ అని వస్తుంది, తర్వాత హెర్పిస్ జెనిటాలిస్ అని వస్తుంది, హెర్పిస్ లేబియాలిస్ అనే రకాలు ఉంటాయి. సో సుఖ వ్యాధుల్లో ఒక రకం హెర్పిస్ జెనిటాలిస్ అనేది కామన్. ఇది కామన్గా హెచ్ఐవి పీపుల్లో వస్తూ ఉంటుంది. జెనిటల్ ఏరియాలో మెయిన్గా చిము నీటి గుళ్ళల్లాగా వచ్చి ఎక్కువగా వాళ్ళు పేషెంట్ మన దగ్గరికి వచ్చే లోపల అది పుండు అయ్యి వస్తారు. సో వాటికి కరెక్ట్గా చర్మవ్యాధి డాక్టర్ దగ్గరికి వస్తే మేము యాంటీవైరల్ డ్రగ్స్, అసైక్లోవీర్, ఫామ్సైక్లోవీర్
1: నిర్ధారిత మందులు
0: వాడితేనే తగ్గుతుంది, లేకపోతే చీము పట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ మర్మాంగాలన్నీ చీము పట్టి అక్కడ యూరిన్ పోవడానికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
1: సకాలంలో
0: సరైన మెయిన్గా చర్మవ్యాధి డాక్టర్తో చికిత్స తీసుకోవడం మంచిది.
1: ఈ చర్మ వ్యాధులు మీరు ఇందాక చాలా చెప్పారు, గజ్జి తామర ఇవన్నీ కూడా, ఇవి వారసత్వంగా వచ్చే అవకాశం ఏమైంది డాక్టర్? ఏదైనా చర్మవ్యాధి, బొల్లి కానీ మంగు కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, సోరియాసిస్ కానీ?

0: మంగు ఒకటి హెరిటరీ, సో ఇది వచ్చే ఛాన్స్ ఉంది సార్.
1: సో ఒక ముందంటే పేరెంట్స్ లో కానీ పెద్దవాళ్ళు ఒకసారి జాగ్రత్త పడండి, మంగు
0: హెరిటరీగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది ప్రెగ్నెన్సీలో మంగు, అంతేకాకుండా ఫినైటైన్, ఓసిపిస్, ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయిపోయి పేషెంట్స్ అంటే పిల్లలు కాకపోవడం వల్ల వచ్చే మందులు, దానికోసం మందులు వాడుతూ ఉంటారు. ఈ మందులు ఎక్కువగా వాడడం వల్ల కూడా మంగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సన్లైట్ సార్, ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
1: తర్వాత మిగతావైతే ఆ కండిషన్స్ మీరు చెప్పినట్లే
0: బొల్లి అంటే ఆటో ఇమ్యూన్, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మనకు గజ్జి, తామర
1: అవన్నీ అలా వస్తాయి తప్ప అవి హెరిడిటరీ వారసత్వం అయితే కాదు.
0: వారసత్వం
1: ఎవరికి వాళ్ళు తెచ్చుకునే అనుకోవాల్సింది. సో జాగ్రత్తగా అంటే శుభ్రంగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. మీరు చెప్పినవన్నీ కూడా పొడి బట్టలు వేసుకోవడం, తడి లేకుండా చూసుకోవడం, గజ్జి, తామర, అవి మీరు అన్నట్లు పిల్లలు ఎక్కువ కామన్ గా ఉంటుంది హాస్టల్ ఉండే పిల్లల్లో, కేర్ తీసుకోరు కాబట్టి. మిగతా ఈ పొడి చర్మానికి అయితే మీరు చెప్పినట్టు అవి ఆయిల్, గ్లిజరిన్,
0: గ్లిజరిన్ బేస్డ్ సబ్బులు,
1: సబ్బులు కానీ
0: ఇంట్లో
1: ఆయిల్ ఏమైనా మాయిశ్చరైజింగ్
0: క్రీమ్స్ కానీ ఆయిల్ కానీ
1: ఉంటుంది, కొబ్బరి నూనె వాడుకోవచ్చు. సో సీజనల్ వ్యాధులకైతే మీరు అన్నట్లు ఆ బట్టలు వేసుకోవడం కరెక్ట్గా ఎండకు పోయేటప్పుడు కానీ లేదా చలికి వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే జాగ్రత్తగా అవి అవాయిడ్ చేయొచ్చు. వేరే ఇన్ఫెక్షనల్ వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా డాక్టర్ గారు, ఏమన్నా స్కిన్కి అవి దుమ్ము ధూళికి తిరగడం వల్ల కానీ వాటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
0: అర్టికేరియా సార్, మెయిన్గా అర్టికేరియా అంటే పైత్యం, పైత్యం ఎక్కువగా ఈ ట్రావెల్ చేయడం వల్ల అలర్జీకి, చాలామందికి ఇప్పుడు అలర్జీ కండిషన్స్ ఎక్కువైపోయాయి. సో అలర్జీ రైనటిస్ అంటారు, ఎక్కువగా తుమ్ములు రావడం ఉంటుంది కదా, అలాంటి పేషెంట్లు ఎక్కువగా ట్రావెల్ చేయడం వల్ల, చెట్లు దుమ్ముకి వెళ్ళడం వల్ల కూడా, ఇంట్లో దుమ్ము దులిపినా కూడా పైత్యం లాంటి వచ్చే అవకాశం ఉంది.
1: అంటే అలర్జిక్ చర్మ వ్యాధులు,
0: అలర్జిక్ చర్మ వ్యాధులు సార్.
1: ఓకే, ఇందాక మీరు విటిలిగో ఉన్నారు, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్? చికిత్స ఎలా ఉంటుంది
0: సార్? బుల్లికి మెయిన్గా మేము అంటే కొన్ని డెకాపెప్టైడ్స్ అని ఉంటాయి. సో మెల్నోసిల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, మెలాబూస్ట్ ఇలాంటి ట్యాబ్లెట్స్, నాన్ స్టీరాయిడల్ ట్యాబ్లెట్స్ ఆల్మోస్ట్ మేము యూజ్ చేస్తాము. సో వాటిని కొన్ని టాపికల్ మెడికేషన్స్ కూడా ఉంటాయి, వాటిని అప్లై చేసి ఎండకు ఎక్స్పోజ్ చేయమని చెప్తాము. దానివల్ల అల్ట్రావైలెట్ రేస్ వలన చర్మం కొంచెం నల్లబడడం జరుగుతుంది.
1: ఓకే, అప్పుడు బుల్లి కనిపించకుండా నార్మల్గా స్కిన్ కనిపించే అవకాశం ఉంది. సో ఎండకు ఎక్స్పోజ్ చేయాలి ఆ పార్ట్ని,
0: ఆ పార్ట్ని.
1: ఓకే,
0: సో మెయిన్గా 10-15 నిమిషాల వరకు ఎక్కువగా అల్ట్రావైలెట్ రేస్, ఎస్పెషల్లీ 10:30 to 11:30 ఎక్కువ ఉన్న టైంలో మనం ఒక 10-15 నిమిషాలు ఆ బొల్లి ఉన్న ప్రదేశాలను ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా చాలా వరకు తగ్గుతుంది. పెదవుకు వచ్చే బొల్లి చాలా వరకు తగ్గిపోతుంది సార్ ఎండకు ఎక్స్పోజ్ చేస్తే.
1: ఓకే, ఇందాక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నారు మీరు, పుక్కుల్లాగా వస్తుంది, దానికి ఎట్లా డాక్టర్ చికిత్స కంటిన్యూస్గా తీసుకోవాల్సి ఉంటుందా?
0: సో ఈ విట్లుగో అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్.
1: ఇది కూడా
0: విట్లుగో అంటే ఇది డయాబెటీస్, షుగరు,
1: ఓకే,
0: షుగర్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, అంటే ఇవన్నీ కోరిలేటెడ్గా కూడా, అంటే ఒకటి వస్తే ఇంకొకటి వచ్చే ఛాన్స్ ఉంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు దీంట్లో, అంటే మనకు తెలియకుండా మన లోపల ఆటో యాంటీబాడీస్ అనేది ఫామ్ అయింది. ఆ యాంటీబాడీస్ ఇప్పుడు విట్లుగో బొల్లి ఉంది, దానికి మనకు నల్ల చర్మం అంటే రావడానికి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే సైట్స్, సెల్స్ని మెలనోసైట్స్ అంటాం. ఆ మెలనోసైట్స్కి ఎగనెస్ట్గా ఎవరి బాడీలో వాళ్ళకి యాంటీబాడీస్ ఫామ్ అయింటాయి, ఆ మెలనోసైట్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి, అంటే వాటిని నాశనం చేస్తాయి. నాశనం చేస్తే ఆ మెలనిన్ పిగ్మెంట్ మనకు నల్లగా, చర్మం నల్లగా ఉండే పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వదు. ఎక్కడైతే మనకు ఆ నల్లని పిగ్మెంట్, నల్లని మనకు నల్లగా ఉంచే పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వదో ఆ ఏరియా తెల్లబడిపోతుంది,
1: తెల్ల మంగులాగా కనిపిస్తాం
0: సార్. దీన్ని తెల్లది అంటారు సార్, దీన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు.
1: ఓకే, మరి చివరిగా డాక్టర్ గారు, చర్మ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు, అంటే ఇంకొకటే డాక్టర్ గారు, ఆహారం ఏమైనా జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా చర్మానికి సంబంధించి ఏ ఆహారం తినకపోతే మంచిది, తింటే ఏది మంచిది, అట్లేమన్నా దానికి వచ్చేవాళ్ళు ఉందా? ఇందాక మీరు అన్నారు ఎవరికో అక్కర్లేదు ఆహారం ఏమి పాటించ,
0: చాలా మంది రోగులు తామర కోసం వచ్చినప్పుడు మేడం మేము చికెన్, గోంగూర, వంకాయ తినము ఎందుకంటే మేము ఇంకా చాలా మంది చర్మం పొడివారిపోయింటుంది, వాళ్ళు కూడా మాకు వంకాయ తింటే ఎక్కువ అవుతుంది అందుకని మేము మానేస్తామంటాం
1: సార్.
0: మానసిక అలాంటివి అయితే ఏమి ఉండవు, అది ఒక వాళ్ళ మానసికంగా ఫీలింగ్.
1: అంటే తామరని కాదు, ఏ చర్మ వ్యాధికైనా ఆహారం ఏమనేది ఏమైనా ఉందా?
0: ఓన్లీ బొల్లికి,
1: బొల్లికి
0: ఉంది సార్. బొల్లికి ఏంటంటే పులుపు, విటమిన్ సి ఎక్కువగా ఉన్న అవాయిడ్ చేయమంటారు. అంతేకాకుండా అర్టికేరియా, అర్టికేరియాలో ఎక్కువగా చాలా మందికి వంకాయ, గోంగూర, నాన్ వెజ్ ఐటమ్స్, అంతేకాకుండా పామ్ ఆయిల్, శనగపిండి, కొంతమందికి పీనట్స్, చిన్నపిల్లలకైతే మన చెనక్కాయ, వేరుశెనగ గింజలు తిన్నా కూడా వస్తుంది కాబట్టి వాటిని కూడా అవాయిడ్ చేయమంటాం. ఎక్కువగా పైత్యం సార్, అంటే పైత్యం అర్టికేరియాకి ఈ ఫుడ్ ను మనం అవాయిడ్ చేయమని
1: చెప్తాము.
0: చాలా వరకు ఆహార నియమాలు అవసరం ఉండదు,
1: ఎందుకంటే పల్లెల్లో ముఖ్యంగా ఎక్కువ మంది ఇది వచ్చిందంటే ఇది తినకూడదు, ఇది తినకూడదు ఎవరెవరు చెప్తుంటారు కదా,
0: ఎక్కువ చికెన్, మటన్ తినద్దండి అని చెప్తా ఉంటారు.
1: అటువంటిది
0: వాటికి ఏముండదు.
1: మరి ఏమైనా ఈ చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఏమైనా సూచనలు చేస్తారా చివరికి డాక్టర్?
0: చలికాలంలో ముఖ్యంగా చర్మము, చిన్నపిల్లల్లో చలికాలంలో

0: గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ వాడాలి. అంతేకాకుండా ఎక్కువగా శనగపిండి వాడే అలవాటు ఉంటుంది గ్రామాల్లో. శనగపిండితో బాగా సబ్బులాగా పనిచేస్తుందని శనగపిండి ఎక్కువ వాడడం వల్ల స్కిన్ ఇంకా డ్రై అవ్వడం ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని మనకు చౌకగా ఇంట్లో అందుబాటు అయ్యే కొబ్బరినూలు లాంటివి మనం చర్మం పొడిపారిపోకముందే తరచుగా అది ఎండాకాలం కానీ చలికాలం కానీ బాగా రాసుకోవడం వల్ల గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ నెంబర్ వన్, డెటాల్ లాంటి సోప్స్, డెటాల్ అందరు కామన్గా లైఫ్ బై డెటాల్ నెంబర్ వన్ సోప్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఇప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా అవి యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అవి ఉపయోగించడం వల్ల చర్మం ఇంకా పొడిబారిపోవడమే తప్పితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
1: ఏ సోప్ అయినా గ్లిజరిన్ ఎక్కువ,
0: గ్లిజరిన్ ఉన్న సోప్స్ చలికాలంలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి వాడుకోవడం వల్ల మనము వాళ్ళ పిహెచ్ బేస్డ్, చిన్నపిల్లలు అయితే పిహెచ్ బేస్డ్ సిండెట్ బేస్డ్ అనే సోప్స్ వస్తాయి. సో అవి యూజ్ చేయడం వల్ల వాళ్ళ చర్మం మనం పొడిబారిపోకుండా వెంటనే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అంటే కోకోనట్,
1: పెద్దవాళ్ళు
0: స్నానం చేసి టవల్తో తుడిచిన వెంటనే ఇంకా తడి కంప్లీట్గా ఆరకముందే పట్టించడం వల్ల చాలా వరకు మనం
1: పొడిబారి
0: చర్మం రక్షించు,
1: ముఖ్యంగా చలికాలం.
0: చలికాలం
1: చాలా సంతోషం డాక్టర్ గారు, మా శ్రోతలకు చర్మ వ్యాధులకు సంబంధించి వివరంగా తెలియజేస్తే ధన్యవాదాలు.
0: ఓకే, థ్యాంక్ యూ సార్.
2: డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో సాధారణంగా వచ్చే చర్మ వ్యాధులు నివారణ ఈ అంశం గురించి డర్మటాలజిస్ట్ డాక్టర్ సి నీలిమ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర రెడ్డి. ఇప్పుడు విందాం ఒక పాట.
3: నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం బైన సూర్యాన్వయోద్భవ.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:15 కి వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. విద్యారంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణానంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైరుహాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పలు పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ది, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: విజయనగరం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి చిన్నల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం ఎంఎం కీరవాణి

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: దేవుడు చేసిన మనుషుల చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి బృందం పాడిన పాట వినండి. సాహిత్య మారుద్ర, సంగీతం రమేష్ నాయుడు,

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్న పాట చింతకాలి రవి చిత్రం కోసం. రాజేష్ శ్రేయా ఘోషల్ పాడిన పాట అది. చంద్రబోస్ సాహిత్యం, సంగీతం విశాల్ శేఖర్,

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఘంటసాల పాడిన పాట వినండి, దేవతాస్ చిత్రం కోసం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరు వింటున్న పాట ఏకవీర చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట. అది గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వేయమన విశ్వదృష్టి, యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 9వ భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో, ఆకాశవాణి అనంతపురం కేంద్రంతో ప్రసారం.

వేమన చెప్పిన అనేక రకాల అంశాల్లో తాత్వికం ప్రధానమైంది. ఆయన తాత్విక పద్యాల్లో గొప్ప మార్మికత దాగుంటుంది. దాని అర్థాన్ని వివరించడం అంత సులభం కాదు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అతి కొద్ది మంది వేదాంతుల్లో వేమన ఒకడుగా గుర్తింపు పొందాడు. దానికి కారణం ఆయన తాత్విక పద్యాలే. అయితే వేమన్న ఈ పద్యాలు బాగా ప్రౌఢ వయస్సులో చెప్పి ఉంటాడు. అప్పటికి ఆయన కవిత్వంలో ఇటు తత్వంలో పండిపోయినట్లు కనిపిస్తాడు. అందులో వేమన్న ఈ పద్యాలను రాగతాళయుక్తంగా తత్వాల్లా పాడుకొని ఉంటాడన్నది వాస్తవం.

0: భూమిలోంచి భూసారం పుడుతుంది, అదే జీవుల్ని పోషిస్తున్నది. మనిషి చింతనలోంచి తత్వసారం పుడుతుంది, అంటే సారానికి భూమి కేంద్రం, తత్వసారానికి శరీరం కేంద్రం. అయితే శ్రమతో భూసారాన్ని వెలికి తీయాలి, పరిశ్రమతో తత్వసారాన్ని సాధించాలి. సర్వం శ్రమతో పుడుతుంది, సర్వం తానై ఉంటుంది. ఇది వేమన్న చెప్పిన వాస్తవం. శ్రమైక జీవన సౌందర్యంతో ప్రపంచం శోభిస్తున్నది అన్న విషయం వేమన ఆనాడే చెప్పాడు.
1: తరువ తరువా బుట్టు తరువు నందనలంబు, తరువ తరువా బుట్టు దధిని గృథము,

చెట్టు రాసుకుంటూ రాసుకుంటూ ఉండగా ఆ రాపిడిలోంచి అగ్ని పుడుతుంది. చిలుకుతూ చిలుకుతూ ఉంటే పెరుగులోంచి వెన్న పుడుతుంది. దాన్ని వేడి చేస్తే నేయిగా మారుతుంది. అలాగే తలపోస్తూ తలపోస్తూ ఉండగా అంటే అంతరంగ మథనం, అందులోంచి తత్వం పుడుతుంది. చెట్టులో నిప్పు ఉంది కానీ అది రాపిడి వల్ల గానీ బయల్పడదు. పెరుగులో వెన్న ఉంది కానీ చిలికితే గాని బయటికి రాదు. శరీరంలో కూడా బ్రహ్మతత్వం ఉంది కానీ దాన్ని భావనలో పెడితే గానీ పట్టుకోలేము అంటాడు. వేమన్న ఈ పద్యాన్ని అందమైన శబ్ద నిర్మాణంతో అద్భుతంగా మలచాడు. పలుకుల పొందికకు కవితాశక్తికి నిదర్శనం ఈ పద్యం.

0: తత్వజ్ఞానం అనేది ఎక్కడ ఉంటుందో, దాని కేంద్ర స్థానం ఏదో అక్కడ శోధిస్తాడు యోగి. అప్పుడు తానే ఒక తత్వంగా మారి తత్వయోగి అవుతాడు. ఇదంతా జరగాలి అంటే ఇతర చింతలు కోరికలు వదిలేసిన వాడికి మాత్రమే జరుగుతుంది అంటాడు. అయితే ఈ తత్వం అనేది ఎవరు ఎన్ని రకాలుగా శోధించినా సాధించినా దాని పేరు ఒకటే, అదే పరతత్వం అంటాడు వేమన.
1: కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు ఉప్పు లవణమండ్రు.

కుండను సంస్కృతంలో కుంభం అంటారు. ఇట్లే ఎన్ని భాషల్లో పిలిచినా అది కుండనే. కొండను పర్వతం అంటారు, ఉప్పును లవణం అంటారు. ఇలాగే అన్ని వస్తువుల్ని ఎన్ని భాషల్లో చెప్పినా పదార్థం ఒకటే. కాబట్టి ఎందరు ఎన్ని మార్గాల్లో అన్వేషించినా అందరికీ ఒక్కటే మార్గం, అదే పరతత్వం. ఈ పద్యం అన్ని మతాల వాళ్లను దృష్టిలో పెట్టుకొని సామరస్యం కోసం చెప్పాడు వేమన. తాత్విక సందేశం కూడా హాస్యం మేళవించి అందంగా చెప్పగల చతుర కవి వేమన. చూడండి. కుక్క ఏకతంబు కొక్కెర ధ్యానంబు గాడిదెరా

కుక్క కొంచేపు ఒంటరిగా ఉన్నంత మాత్రాన సన్యాసం స్వీకరించింది అంటామా? కొంగ నీటిలో ఒంటికాలితో నిలబడి కదలకుండా ఉండిపోతుంది, అంత మాత్రాన ధ్యానం చేస్తుంది అంటామా? గాడిద ఓండ్ర పెడుతుంది, అది విని ఆహా ఇది రాగం తీస్తుంది అంటామా? కప్ప నీళ్లల్లోనే కూర్చుని ఉంటుంది, అంత మాత్రాన అది స్నానం చేస్తుంది అంటామా? కుక్క ఏకాంతం, కొంగ ధ్యానం, గాడిద రాగం, కప్ప స్నానం, అంతా బూటకం. ఈ నాటకాలన్నీ ఎందుకండి? ముందు ఆత్మ

ఈ పద్యంలో యోగుల స్థితి మూడు రకాలుగా చెబుతున్నాడు వేమన్న. మొదటివాడు తెలుసా అంటే తెలియదు అని చెప్పి తన తత్వ విచారమేదో తాను చేసుకునేవాడు, అతడు సమయస్ఫూర్తి నేర్పు ఉన్నవాడు. రెండవవాడు తెలుసా అంటే ఓ తెలుసు అని వివరణ కూడా ఇచ్చేవాడు. ఇతడు వార్తకాడు అంటే ప్రచారకుడు, పైగా తాను వార్తకెక్కాలనుకునేవాడు. మూడవవాడు ఏ సమాధానము చెప్పడు, తెలుసు అనడు తెలియదు అనడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఏమీ అడగడు ఏమీ చెప్పడు. బ్రహ్మతత్వం అనేది అవ్యక్తం, వ్యక్తీకరించడానికి వీలు కాదు, అదొక అలౌకిక స్థితి, దానికి భాష లేదు భావముండదు. అలాంటప్పుడు ఏం చెప్పగలడు? కనుక అతడే ఉత్తమ యోగుల్లో ఉత్తముడు అంటున్నాడు వేమన. ఆరు రుచులు వేరు సారంబు ఒక్కటి, సత్యనిష్ట వేరు సత్యమొకటి.

ఆరు రుచులు ఉప్పు, కారం, పులుపు, తీపు, చేదు, వగరు దేనికది భిన్నమైనవి. అయినా వీటి సారం ఒక్కటే, శరీరానికి ఆహార రూపంలో శక్తినివ్వడం. సత్యాన్ని పాటించే వాళ్ల పద్ధతులు వేరు వేరుగా ఉంటాయి, కానీ సత్యమనేది ఒకటే. పరమఋషులు అంటే సంపూర్ణ జ్ఞానం తెలిసిన యోగులు. వాళ్ల మార్గాలు భిన్న విభిన్న మార్గాలలో ఉంటాయి. పరమాత్మ ఒకటే, అందరికీ మూలమైన ఆత్మతత్వము ఒకే ఒకటి అంటున్నాడు. ఎండవేళ చీకటేకమై ఉన్నట్లు నిండుకుండ నీరు నిలిచినట్లు

విశ్వదాభిరామ వినుర వేమ. ఈ పద్యంతో వేమనకు విజ్ఞాన శాస్త్రం కూడా తెలుసు అన్న సంగతి మనకు తెలిసిపోతున్నది. భూమి మీద ఎండ చీకటి సమంగా కలిసే ఉన్నాయి అంటున్నాడు వేమన. ఎలా? పగలు రాత్రి అన్న భేదం మనకు మాత్రమే, భూమికి లేదు. భూమికి ఇరువైపులా పగలు రాత్రి రెండూ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి అంటే నిశ్చలంగా నిండుకుండలో నీళ్లు కదలకుండా ఎలా ఉంటాయో అలా. పరమాత్మతత్వం కూడా ఇలాంటిదే, తెలుసుకోండయ్యా అంటున్నాడు వేమన. అది ఎండనా అంటే అవును అది ఎండే. అది చీకట అంటే అవును అది చీకటే. రెంటినీ తనలోనే దాచుకున్నది. తత్వమంటే కూడా అదే.

నేను పూజల్లో ఉన్నాను, ఆలయంలో విగ్రహ రూపంలోనూ ఉన్నాను అని జీవుల కోసం దేవుడే ఒక ముక్తి మార్గం సూచించాడు అంటున్నాడు వేమన. ఇక్కడ పూజలంటే అనేక రకాలు, వాళ్ళు ఎంచుకున్న ఏ మార్గమైనా సరే, కానీ అవి వాళ్ల వాళ్ల చిత్తశుద్ధిని బట్టి ఉంటాయి. కాబట్టి ఇవి దైవానుసారంగా జరుగుతున్నాయి అన్నది వేమన్న అభిప్రాయం. అయితే ఇవి సామాన్యుల కోసం భగవంతుడు కల్పించిన ఒక వెసులుబాటు. తత్వం తెలుసుకున్న వాళ్లకు ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఆ పరమాత్మే కదా అంటున్నాడు.

0: పేమన్న. పోతన్న కూడా ఇదే భావాన్ని వెలిబుచ్చాడు.
1: కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాదులన్ కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్

అని పోతన భగవంతుడు సర్వాంతర్యామి అని తెలియజేశాడు. కడుపు నిండా సుధను క్రమముతో త్రావినా పాలమీద నేల పారు మనసు తత్వమెరుగా వెనుక

మొదట పాలు తాగుతున్నవాడికి, తరువాత అమృతం లభించింది, కడుపు నిండుగా తాగాడు, ఇక మళ్ళీ పాలమీదికి ధ్యాస పోతుందా? పాలు మానవ సంబంధమైతే అమృతం దైవ సంబంధం, అమృతపానముతో అమరుడవుతాడు, తిరిగి మళ్ళీ మనిషిగా మారి పాలు తాగాలనుకుంటాడా అన్నది వేమన ఉద్దేశం. అలాగే తత్వం తెలుసుకున్నాక మళ్ళీ వెనుక తత్వం అంటే వెనుకటి గుణం ఎందుకు అంటాడు. అలౌకికత్వం పొందినవాడు మళ్ళీ లౌకికత్వాలకు లొంగుతాడా? లొంగడు అని భావం. దీన్నే పోతన్న ఏమంటాడంటే, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబుజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. దైవచింతన అనే అమృతాన్ని పానం చేసిన మనసు ఇతర చింతలు చేయడానికి ఎలా వెళుతుంది అని. ఎరుకమాలు వాడు ఏమేమి చదివినా చదివినంతసే

ఎరుక మాలువాడు అంటే గుర్తించే సంస్కారం లేనివాడు, సూక్ష్మగ్రాహి కానివాడు లేదా తత్వాన్ని గ్రహించే సామర్థ్యం లేనివాడు అని అర్థం. అలాంటివాడు ఎంత చదివినా ఎన్ని చదివినా ఆ సమయంలో మాత్రమే కుదురుగా ఉంటాడు. ఇక నాకు ఎక్కడ లేని జ్ఞానం వచ్చేసింది అన్నట్లు ఇది ఎట్లా ఉందంటే, తామరాకు మీద కప్పకూర్చుంటుంది. ఆ కూర్చున్నంతసేపు తానేదో ఉన్నత స్థానం ఎక్కినట్లు తాత్కాలికమైన ఆనందం పొందుతుంది. తరువాత మళ్ళీ యథాప్రకారం వెనుకటి గుణమే అంటాడు వేమన. కడుపు చిచ్చు చేత కామానలము చేత క్రోధవహిని చేత కుటిల పడక ఒక్క మనసు

ఆకలి, కామం, క్రోధం ఈ మూడు అగ్నిలాంటివి, శరీరాన్ని దహిస్తాయి. క్షుదాగ్ని, కామాగ్ని, క్రోధాగ్ని అనే వీటికి బలి కాకుండా మనస్సు నిశ్చలంగా పెట్టుకున్నప్పుడే ముక్తి లభిస్తుంది అంటాడు. మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా అని మరో సందర్భంలో చెబుతాడు. కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలకు మూలం మనసు, దాన్ని స్వాధీనం చేసుకుంటేనే ముక్తి లభిస్తుంది అని. చూపు నిలుపకున్న సుఖము లేదు అని ఇంకో పద్యంలో చెప్తాడు. బాహ్యంగా దేన్ని దర్శించినా అది కంటి వరకే కానీ మనసు వరకు చేరనివ్వకూడదు, అప్పుడు అలౌకిక భావనలో ఉన్నట్లు లెక్క, అదే సుఖం. చూసిన దానిపై స్పృహ ఉన్నట్లయితే మనసు అదుపులో లేనట్లు, అదే దుఃఖం. మమత విడువకున్న మానునా మోహంబు అని ఇంకొక చోట అంటాడు. మమత అనేది ప్రాణికి సహజం, అది ఉన్నంతవరకు మోహం అనే మాయ కప్పేస్తుంది, అది వదలినప్పుడే నీవు యోగివి కాగలవు అంటాడు. ఇప్పుడు చెప్పిన ఈ వేమన భావాలన్నీ

0: బ్రహ్మంగారు తత్వరూపంలో చెప్పాడు, వీటన్నిటికీ మూలం మనిషిలో మదం. ఆ మదం 8 రకాలు: ధనము, ధాన్యం, విద్య, యవ్వనం, కులం, సంపద, మతం, రాజ్యం. ఇవి అష్టమదాలు. ఇవి వదలి యోగివై ఆనందమయుడుగా ఉండు అంటున్నాడు బ్రహ్మంగారు.
1: ఆనందమయుడుగా వలెను పూని తాను తానై ఉన్న తావుగనవలెను, కామము కడకొత్తవలెను, అష్ట సామజముల మనసు సమయించవలెను.

వలెను చూపు మనసొకటి గావలెను సర్వవ్యాపకుండై చిన్మయాత్మగనవలెను మేడమీదికి చేరవలెను అచట జోడుబాయక హంస జాడగనవలెను.

0: ఆంధ్ర
1: మీరింతవరకు వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార విన్నారు. 9వ భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారమైనది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: ఇప్పుడు వినండి ఒక పాట.

0: రామయ్య రామయ్య రావయ్య
1: రామయ్య రావయ్య రామయ్య లేవయ్య రామయ్య రావయ్య రామయ్య లేవయ్య
2: లేవయ్య లేవయ్య
3: లేవయ్య
2: లేవయ్య
3: హ్యాండ్స్ అప్
4: దేవుడు చేసిన మనుషుల చిత్రం నుంచి ఘంటసాల బృందం పాడిన పాట అది శ్రీశ్రీ సాహిత్యం సంగీతం రమేష్ నాయుడు

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో ఇప్పుడు ఏనండి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. సికింద్రాబాద్ ఆర్య సమాజ్ నుంచి కోరుతున్న శ్రోతలు సక్కుబాయి నరసింహ ఎల్లమ్మ గండయ్య ముత్తమ్మ నరేందర్ రేణుక శాంతి లావణ్య స్వరూప శిరీష వివేక్ రజిత శ్రీనివాస్ రాజ్ కుమార్ లలిత శ్రీజ అభిలాష్ వీరంతా కోరుతున్న పాట బుద్ధిమంతుడి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై అభిలాష్ కార్యక్రమంలో ఈ పాట

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీక్ వీరంతా కోరుతున్న పాట ఎమిడికి మూడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్ర వాళ్ళ చిత్రం కోసం చక్రి కౌసల్య పాడిన పాటను కోరుతున్నారు. అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్ మరియు చంద్రిక, వీరందరి కోరికపై ఆంధ్ర వాళ్ళ చిత్రం నుంచి ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి

0: సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకి

0: గానుల విజయ్ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: కార్యక్రమంలో తర్వాత వినండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, కృష్ణ సూర్యకళ, రేఖా చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకిశ్రీ, భవ్య, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట క్లాస్మేట్స్ చిత్రం కోసం మల్లికార్జున్ అంజనా సౌమ్య పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి. వీరందరి కోరికపై ఈ పాట

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి GRT Jewelers శుభ ఆరంభానికి ప్రారంభం
4: అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య సురేఖ సంధ్య రిషిత సత్యవతి ఈశ్వరయ్య లాస్య సుదీప్తి హిమబిందు స్వాతి శ్వేత మౌనిక పరిమళ టీనా నీలిమారెడ్డి వనజ గీత నీరజారెడ్డి రజిత శ్రీనిధి దీక్షిత్ రెడ్డి నాగమణి లక్ష్మీ ప్రసన్న రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట ఘరానా బుల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు వీరందరి కోరికపై ఈ పాట

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

0: కార్యక్రమం వెంటనే వింటారు.
1: దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కోఆర్డినేటర్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట, కనపడుతున్న పరికరం డ్రోన్. వ్యవసాయంలో, నిఘా వ్యవస్థలో, యుద్ధాల్లో, ఇలా ప్రతి పనిలోనూ డ్రోన్ల వినియోగం విరివిగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్. ప్రణవ్ గారు నమస్తే అండి.
2: మణి గారు నమస్తే అండి.
1: ప్రణవ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రోన్ అనే మాట విరివిగా వినపడుతోంది కదండి, ప్రతి పనిలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే డ్రోన్ లో ఎన్ని రకాలుంటాయి అనేది వివరిస్తారండి?
2: తప్పకుండా అండి. డ్రోన్ అనేసరికి ఏరియల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయండి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ అనేసి. సో మ్యాన్డ్ సిస్టమ్స్ అంటే మనం కన్వెన్షనల్ గా ట్రావెల్ చేసేటటువంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కిందకు వస్తాయి. అలాగే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనేవి, ఈ డ్రోన్స్ అనేవి వాటిల్లో ఒక క్లాస్ అన్నమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి, బట్ డ్రోన్స్ అనేవి ప్రధానంగా అన్మ్యాన్డ్. గత దశాబ్ద కాలంలో వీటి యొక్క ఉపయోగం చాలా పెరుగుతూ వచ్చింది అన్ని దేశాల్లోనూ. వీటిల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, అంటే ఇవి విమానం లాగా ఉంటాయి,

0: వీటికి ప్రొపెల్లర్స్ ఉండవు అన్నమాట. సో వింగ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అందువల్ల ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటాం వాటిని. ఇందులో రెండు ఏంటంటే మల్టీ రోటార్ డ్రోన్స్ అంటారు, అంటే వీటికి మూడు లేదా నాలుగు ఆర్ ఇంకా ఎక్కువ ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంటే మనం ఫ్యాన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ కి కార్నర్స్ లో ఉంటాయి. సో
1: అవునండి.
0: వాటిని టెక్నికల్ పరిభాషలో ప్రొపెల్లర్స్ అంటారు. సో
1: ఓకే.
0: ఎన్ని ప్రొపెల్లర్స్ ఉంటే దాన్ని బట్టి మల్టీ రోటర్స్ అంటారు అనమాట. నాలుగు ఉంటే క్వాడ్ కాప్టర్ అంటారు, ఆరు ఉంటే హెక్సాకాప్టర్ అంటారు, ఎనిమిది ఉంటే ఆక్టోకాప్టర్ అంటారు. సో ఆ డ్రోన్ మొయ్యాల్సిన బరువును బట్టి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టాలి, ఎన్ని ప్రొపెల్లర్స్ పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాం. సో అయితే ప్రధానంగా వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ వింగ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంటుందండి, అంటే ఇవి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి లిమిటెడ్ పవర్ తో. కాకపోతే ఇవి ఉన్న ప్లేస్ నుంచి ల్యాండ్ అవ్వడం టేక్ ఆఫ్ అవ్వడం చేయలేవు మన ఏరోప్లేన్స్ లాగా. బట్ మల్టీ రోటర్ డ్రోన్స్ అంటే ఏంటంటే వీటినే రోటరీ వింగ్ డ్రోన్స్ అని కూడా అంటారు. ఇవి ఉన్న ప్లేస్ నుంచే పైకి ఎగరగలవు, మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటికి రన్వే గానీ ఎలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ అవసరం ఉండవు. సో మనం బయట ఇప్పుడు మ్యారేజెస్ లో గానీ, ఇప్పుడు టీవీల్లో వార్స్ అండ్ డిజాస్టర్స్ టైమ్ లో చూపిస్తున్న డ్రోన్స్ కానీ ఇవన్నీ రోటరీ వింగ్ డ్రోన్స్ కిందకి వస్తాయండి. సో వీటిని ఎక్కడ ఉంటే అక్కడ నుంచే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే వీటికి ట్రావెల్ టైం అనేది తక్కువ ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసే డ్రోన్స్ 15 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకే మనం ఉపయోగించగలం ఒక బ్యాటరీని. ఈ రెండు రకాల వాటి అడ్వాంటేజెస్ ని మిళితం చేసి వచ్చే వాటిని హైబ్రిడ్ డ్రోన్స్ అంటారు. సో అవి చూడడానికి విమానం లాగా ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం వాటికి ప్రొపెల్లర్స్ కూడా ఉంటాయి. సో దానికి రన్వే అవసరం లేదన్నమాట. ముఖ్యంగా మిలిటరీలో ఎక్కడైతే ఎక్కువ దూరం ప్రయాణించాలో అక్కడ మనం ఇలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారండి.
1: ఇప్పుడు మన దేశంలో ఏ ఏ రంగాల్లో ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు తెలియజేస్తారా?
0: సో మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి ప్రథమంగా మనకి వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. అది కూడా ఈ పెస్టిసైడ్స్ మందుల పిచికారీకి దానికి స్ప్రేయింగ్ డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక 96 to 100 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయండి. వీటిల్లో కూడా 60% ఎక్కువ డ్రోన్స్ వ్యవసాయానికి సంబంధించిన అప్లికేషన్స్ కోసమే తయారు చేస్తున్నారు, వాటినే వాడుతున్నారు కూడా అండి. సో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చి రక్షణ. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం కానీ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన విజయవాడ ఫ్లడ్స్ లో కానివ్వండి, రక్షణ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా పోలీసు విభాగం వారు మిలిటరీ వాళ్ళు ఉపయోగిస్తున్నారండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్స్ రోడ్స్, వీటిని మనం ఎప్పటికప్పుడు వాటి డ్యామేజ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో అటువంటి వాటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని తగ్గిస్తూ సాంకేతికతను పెంచడానికి డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మిలిటరీ అండ్ వ్యవసాయంలో ప్రధానంగా వాడుతున్నారు మన దగ్గర. చిత్ర పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఉంది, మన పెళ్లిళ్ళలో కూడా మీరు చూస్తూ ఉంటారు. సో ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా బాగా వాడుతున్నారు. అయితే ఈ మధ్యన యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎయిమ్స్ వీళ్ళందరూ కలిసి డ్రోన్ డెలివరీ కూడా ఇండియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారండి. బెంగళూరులో ఇది ఆల్రెడీ మొదలైంది. డ్రోన్స్ ద్వారా మనకి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ డ్రోన్స్ ని యూజ్ చేసుకుంటున్నాయండి. ముఖ్యంగా ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సేవల్ని ఎలా డ్రోన్స్ తో అందించాలి అనేది కూడా ఇప్పుడు ఆన్గోయింగ్ రీసెర్చ్ అండి. అది కొన్ని రిమోట్ విలేజెస్ లో, లంక గ్రామాలు అలాంటి ఉన్న చోట్ల డ్రోన్స్ తో మెడికల్ కిట్స్ అవి డెలివర్ చేయడం అది కూడా జరుగుతుందండి.
1: భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలనలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నమో డ్రోన్ దీది అంటూ చెప్పి సాయంలో ఈ డ్రోన్స్ ని అందించడం, తద్వారా దిగుబడి ఎక్కువగా చేయడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ నమో డ్రోన్ దీది పేరిట వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కావచ్చు, డ్రోన్స్ ఉపయోగం ఎలా జరుగుతోంది అనేది వివరిస్తారు.
0: తప్పకుండా అండి. ఏదైనా టెక్నాలజీని మనం తీసుకుంటే, ఉదాహరణకి ట్రాక్టర్స్ అనేవి మనకి ఎంత విరివిగా వాడకంలోకి వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశంలో మన ఫార్మర్స్ వాటిని విరివిగా ఉపయోగించడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది మనకి. వీటిని ఏమంటారంటే టెక్నాలజీ అడాప్షన్ అంటారండి. సో వీటి మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళ సోషియో ఎకనామిక్ పరిస్థితుల వల్ల కానివ్వండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క టైం పడుతుందండి జనబాహుళ్యంలోకి రావడానికి. డ్రోన్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని భారతదేశం, అలాగే మోడీ గవర్నమెంట్ కానివ్వండి, మన లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా తీసుకున్నాయి. ఇందులో మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నమో డ్రోన్ దీది కానివ్వండి, లేదా ఫార్మర్

0: ని ప్రత్యేకించి కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, అలాగే
1: అవును.
0: పోలీసులు కూడా అందరికీ ఈ అవేర్నెస్ ఉండదు కదండి. సో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి, టెక్నాలజికల్ అవేర్నెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసేయండి మన గవర్నమెంట్స్, బోత్
1: ఓకే.
0: స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో వాటిల్లో ఈ నమో డ్రోన్ దీది అనేవి కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. అదేంటంటే
1: ఓకే.
0: మహిళలు మనకి మేజర్ సోషల్ గ్రూప్స్ గా ఉన్నారు, అది కూడా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో. ఏంటంటే ఎక్కువ మహిళలు ఉండడం,
1: అవును.
0: వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే తొందరగా ఈ టెక్నాలజీ అనేది వినియోగంలోకి వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది, డ్రోన్ దీది అనేది. సో
1: ఓకే.
0: ప్రత్యేకించి మహిళలకి డ్రోన్ పైలట్ గా వాళ్ళని మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి. అలా చేయడం ద్వారా వ్యవసాయంలో మందులు పిచికారీ కానివ్వండి, సైన్యంలో సర్వీలెన్స్, సో అవి కూడా మన దేశంలో ఉన్న ఉమెన్ తో చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలైన మంచి ఇనిషియేటివ్ అండి అది. సో దీని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లేడీస్ కి ప్రతి స్టేట్ లోనూ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందండి. సో దీని ద్వారా సుమారుగా ఇప్పటికే ఒక 60,000 మంది వరకు డ్రోన్ దీదీలు ట్రైనింగ్ శిక్షణ పొందారు. సో వాళ్ళని వివిధ రంగాల్లోకి పంపించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి.
1: సో ఇందాక మీరు అన్నారు కదండి, విపత్తుల సమయం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తారు అని, అది ఏ విధంగా ఉపయోగిస్తారండి?
0: ఇప్పుడు మామూలుగా మనందరికీ డ్రోన్ అనేటప్పటికి మైండ్ లో ఉండేది ఏంటంటే ఒక ఎగిరే పరికరం అన్నట్టుగా మన ఇమాజినేషన్ వస్తుందండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బట్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అది ఎగిరేలా చేయడం కొంతవరకే అండి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే పర్పస్ కి మనం ఎలాంటి డ్రోన్ తయారు చేసుకోవాలి, దానికి యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉన్నది, దీని మీద డ్రోన్ ఇండస్ట్రీ అనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఒక 300 ఏకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రోన్ సిటీ అనేది పూర్వకల్లులో ప్రారంభించడానికి. సో అక్కడ వాళ్ళు చేయబోతున్నది ఇదే అనమాట అండి. అంటే ఏ రంగంలో ఎంత డిమాండ్ ఉంది, దానికి ఇండస్ట్రీని ఎంత ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద అక్కడ వర్క్ చేస్తారు సైంటిస్ట్స్, సోషల్ వర్కర్స్, అలా వేరియస్ సోషల్ గ్రూప్స్ వాళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పర్పస్ తీసుకుంటే మనము అందులో కొన్ని సోషల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎన్జిఓస్ కానివ్వండి, డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి. వీళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయండి డిజాస్టర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ని తీసుకుందాం అనుకోండి, ఫ్లడ్స్ అవి వచ్చిన చోట ఒక్కొక్కసారి వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండదు, వీళ్ళు వైర్లెస్ ఉపయోగిస్తారు కదండి, ఆ సిస్టమ్ లేకపోతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఒక డ్రోన్, కంటిన్యూస్ గా ఎగిరే డ్రోన్స్ ఉంటాయి, టెథర్డ్ డ్రోన్స్ అని చెప్పి అంటాం వాటిని. అవేంటంటే ఒక గ్రౌండ్ సోర్స్ నుంచి వైర్ కనెక్ట్ అయి ఉంటుందండి డ్రోన్ కి. సో వాటికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఈ బాదరబందీ ఉండదు. సో ఆ డ్రోన్ కంటిన్యూగా కమ్యూనికేషన్ సిస్టమ్ ని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది కావాల్సిన హైట్ లో. సో విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట డిజాస్టర్ టైంలో పోలీస్ వారికి, సో దట్ ఎక్కడ ఏం అవసరం ఉంది ఇదంతా అటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇటు పోలీసుల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరుస్తుందండి. సో అదొక అప్లికేషన్. రెండోది మన అందరం చూసినట్టుగా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ డెలివరీ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు బెంగళూరులో మనుషుల్ని కూడా డ్రోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిందండి. మన గుంటూరులో కూడా ఒక ఆయన తయారు చేశారు డ్రోన్ టాక్సీ అని చెప్పి, అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయండి డ్రోన్స్ ఉపయోగించి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యామేజ్ ఎస్టిమేషన్, మనకి అసలు ఫ్లడ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది, ఇవన్నీ మనకి ఇదివరకు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ ఈ అనాలిసిస్ చేయలేకపోయేవారు. గవర్నమెంట్ కి ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట రిలీఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఒక డ్రోన్ ఒక 15 to 20 మినిట్స్ ఎగిరితే మనం ఒక 20-30 ఎకరాల వరకు అసలు ఫ్లడ్ ఎంత స్ప్రెడ్ అయింది మొత్తం మనం, ఎందుకంటే డ్రోన్ లో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి కంటిన్యూస్ గా మన సాటిలైట్స్ డేటాతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే మెజర్మెంట్స్ కూడా మనము డ్రోన్ నుంచి వచ్చే డేటాతో రియల్ టైమ్ లో చేయొచ్చండి. అట్లాంటి రీసెర్చ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లో మేము చేసేటటువంటి రీసెర్చ్ వాటికి సంబంధించిందేనండి.
1: ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా డ్రోన్స్ ఉపయోగం అనేది ఉంటుంది అన్నారు, అది ఏ విధంగా ఉంటుంది?
0: ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి, ఉదాహరణకి మనము రోడ్స్, రోడ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ అనేది మన R&B వాళ్ళ బాధ్యత, స్టేట్ తీసుకుంటే, సెంట్రల్ తీసుకుంటే NHAI వాళ్ళు, వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాల్లో ఏంటంటే వేరీడ్ క్లైమేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాయండి రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానివ్వండి, అక్కడ ఉండే లోకల్ టెంపరేచర్ వెదర్

0: రెయిన్ఫాల్ వీటి వల్ల వాటిల్లో డ్యామేజ్ అనేది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేషనల్ హైవేస్ మీద రోడ్లు ఒకలా డ్యామేజ్ అవుతాయి, మన పల్లెటూళ్ళల్లో అలాగే లోకల్ రోడ్స్ లో ఇంకొకలాగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ మానిటర్ చేయడానికి ప్రస్తుతం మన R&B శాఖలు కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖలు కానివ్వండి, డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి, 3 4 సార్లు వీటన్నిటిని మానిటర్ చేయాలండి. దీనికి యాక్చువల్ గా చాలా బడ్జెట్ లో సింహ భాగం వీటికే పోతుంది అనమాట. అదే వీటిల్లో మనం డ్రోన్స్ ఉపయోగాన్ని కనుక పెంచినట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డ్రోన్స్ శాటిలైట్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి నేను ఒక కెమెరాని కానీ అలాగే మల్టీస్పెక్ కెమెరాని కానీ అలాగే రకరకాల సెన్సార్స్ ఉంటాయండి. ఉదాహరణకి మన ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ విభాగాలు ఉంటాయి కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు ఉపనీళ్ళ దగ్గర ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలని మెయింటెనెన్స్ కిందకే వస్తాయండి. ఒక మీథేన్ గ్యాస్ ఎంత ఎమిట్ అవుతుంది అని తెలియాలంటే డ్రోన్ కి ఆ మీథేన్ సెన్సార్ పెట్టి మనం పంపించవచ్చు, ఫలానా ఇండస్ట్రీ దగ్గర ఎంత అవుతుంది అని. అలాగే పవర్ లైన్స్, హై రైజ్ టవర్స్ ఉంటాయి, పవర్ ఇన్స్పెక్షన్ టవర్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఇప్పుడున్న సాంకేతికత ఏంటంటే మనుషులే వెళ్ళి, ఇవన్నీ చాలా రిస్కీ జాబ్స్ కూడా అండి. హై టెన్షన్ వైర్స్ మీద మనుషులు వర్క్ చేయడము, అలాగే సీసీ కెమెరాలు, సర్వీలెన్స్ ఇవన్నీ కూడా సీసీ కెమెరాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం కదా. సో వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని బాగా తగ్గించచ్చండి వీటన్నిటిలోనూ డ్రోన్స్ ఉపయోగం మొదలు పెడితే. సో ఈ తీసుకునే డేటా అంతా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని పాట్ హోల్స్ గుంతలు ఉన్నాయి, దీనికి ఏ రకమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా జస్ట్ డ్రోన్ ఫోటోలు స్టిచ్ చేసి ఒక 3D మోడల్ తయారు చేయడం ద్వారా ఒక రోజులో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్ ని మనం అనలైజ్ చేయొచ్చండి. అలాగే హై రైజ్ బిల్డింగ్స్, కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మానిటరింగ్ కూడా మనం ఈ డ్రోన్స్ పంపించడం ద్వారా చేయొచ్చు. థర్మల్ కెమెరాలు ఇలాంటివి ఫిక్స్ చేసిన డ్రోన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ ఉంది వాటిల్లో. ఇప్పుడు బ్రిడ్జెస్ మీరు తీసుకుంటే కొన్ని ఐరన్ స్క్రూస్ లాంటివి ఉంటాయండి, వాటి రెగ్యులర్ గా వెళ్ళి వాటిని మానిటర్ చేయడం కష్టమవుతుంది. అలాంటి వాటికి మనం డ్రోన్లని ఉపయోగించుకోవచ్చండి.
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, చట్ట విరుద్ధంగా వాడుతున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని చట్టాలు అంటూ ఉంటాయి కదండి, ఆ చట్టాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, అలాగే ప్రభుత్వ పరంగా వీటి వినియోగంకి ఉన్న నియంత్రణ ఏమిటి అనేది తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా మన పౌర విమానయాన శాఖ కిందకే వస్తాయండి ఈ నిబంధనలు అన్ని కూడా. ఇప్పటి వరకు ఫ్లైట్స్ కి, హెలికాప్టర్స్ కి ఏవైతే క్లియరెన్స్ లో ఇవన్నీ ఇస్తారో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, DGCA అంటాము, ఇది పౌర విమానయాన శాఖకి అనుబంధమైన ఆర్గనైజేషన్ అండి. సో ఇండియాలో ఎయిర్ స్పేస్ ఆపరేషన్ అన్నిటికీ, అది మిలిటరీ అయినా సివిల్ ఏవియేషన్ అయినా ఏవైనా కూడా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారండి. సో ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఉపయోగంలోకి వచ్చాయో, సో వీళ్ళు 2021లో మొదటిసారిగా డ్రోన్ రూల్స్ అనేటటువంటి గెజెటెడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిందండి మన ఇండియన్ గవర్నమెంట్. సో DGCA వీటిని నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఇండియాలో ఉపయోగం ఎలా ఉంది, ఏ చోట ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, వీటిని బట్టి రూల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారండి. ఇప్పటికీ వీటిల్లో ఒక 3 రకాల వెర్షన్స్ వచ్చాయి ఈ రూల్స్ లో. అన్ని చెప్పలేను కాబట్టి కొన్ని మీకు ప్రధానమైనవి ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా డ్రోన్ మన దగ్గర ఉంది అంటే దానికి, ఇప్పుడు మన దగ్గర ఒక 2-వీలరో 4-వీలరో వెహికల్స్ ఉన్నాయనుకోండి, మనం RTO ఆఫీస్ కి వెళ్ళి ఎలా అయితే ఒక నెంబర్ ప్లేటు, మనకి ఒక లైసెన్స్ తీసుకుంటామో, అలాగే డ్రోన్స్ కి కూడా RPTO అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి DGCA వారు. సో RPTO అంటే ఏంటంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియాలో ప్రస్తుతానికి ఒక 200 వరకు ఉన్నాయి. మనము డ్రోన్ ని ఉపయోగించాలనుకునే ప్రతి వాళ్ళు వెహికల్స్ లో ఎలాగైతే 2-వీలర్, లైట్ మోటార్ వెహికల్ అని చెప్పి మన లైసెన్స్ లో క్లాసెస్ ఉంటాయో, డ్రోన్స్ లో కూడా అలాగే less than 25 kg డ్రోన్స్ అయితే స్మాల్ కేటగిరీ అని అలా కేటగరైజేషన్ చేశారండి డ్రోన్ రూల్స్ ప్రకారం. సో మనం ఏ డ్రోన్ ఎగరేయాలో ఆ పైలట్ కి ఆ లైసెన్సింగ్ ఇస్తారండి ఈ RPTOs లో. అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. మన వెహికల్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. అప్పుడు వారు ఒక నెంబర్ ఇస్తారు, యుఐఎన్ నెంబర్ అంటారు, యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట అది, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. సో మన వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందో మన డ్రోన్ కి కూడా అది ఐడెంటిటీ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ కానీ ఏది జరిగినా మనము వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఈ నెంబర్ కోడ్ చేస్తూ అండి. అలాగే మన ఇండియా

0: ఎయిర్ స్పేస్ మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించారండి, గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ అని. డ్రోన్ ని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలో ఉపయోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ జోన్ లో ఉన్నాం అనేది నిర్ణయిస్తారండి. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్న ఏరియా అంతా రెడ్ జోన్ అండి. ఇక్కడ మనకి డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు నార్మల్ కేసెస్ లో, స్పెషల్ ఏదైనా అప్రూవల్స్ ఉంటే తప్ప కుదరదండి. అలాగే 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు కొంత ఎత్తు వరకే మనం ఎగరేయగలమండి. అలాగే బియాండ్ 15 కిలోమీటర్స్ మొత్తం గ్రీన్ జోన్ అనమాట. ఇక్కడ మనం 400 అడుగుల వరకు, భారత భూభాగంలో మనం 400 అడుగుల ఎత్తు వరకు ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చండి. సో ఎగరేసే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఎగరేసే డ్రోన్ కి యుఐఎన్ నెంబర్ ఉండాలి, వాళ్ళు గ్రీన్ ఆర్ ఎల్లో జోన్ లో ఉండి ఉండాలి. సో వీటన్నిటిని నియంత్రించడానికి ఒక వెబ్సైట్ కూడా డీజీసీఏ వాళ్ళు తయారు చేశారు, దాన్నే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటారు. సో ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో ఏంటంటే రియల్ టైమ్ లో ఈ ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం డ్రోన్ ని రిజిస్టర్ చేయాలన్నా, పైలట్ లైసెన్స్ తీసుకోవాలన్నా అన్నిటికీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది సింగిల్ విండో లాగా.
1: యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలంటారు.
0: తప్పనిసరిగా పాటించాలండి. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి పోలీసు శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నారండి. ఇక్కడ మన విజయవాడ డీజీపీ ఆఫీస్ లో కూడా సెంటర్ లెవెల్లో వాళ్ళందరికీ డ్రోన్ రూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ వారికి ఇస్తున్నారండి. మనకి ఇప్పుడు అడవులు ఇవి ఉండి ఎక్కడైతే కొంచెం గంజాయి ఇటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ అనేది తీవ్రతరం చేశారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికి శాఖ వారికి కూడా వీటి మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే మన ఫంక్షన్ లో ఎవరైనా డ్రోన్ ఎగరేసినా వాటిని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మిషన్ తీసుకోకుండా, లైసెన్స్ లేకుండా, డ్రోన్ రిజిస్టర్ చేయకుండా ఏం చేసినా కూడా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుందండి.
1: అలాగే ప్రణవ్ గారు, ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే డ్రోన్స్ యొక్క సాంకేతిక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక డ్రోన్ స్పెషలిస్ట్ గా మీ అభిప్రాయం అండి?
0: సాంకేతిక భవిష్యత్ అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయండి. మేము ఇటీవలే ఒక రీసెర్చ్ చేసాం, మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో అసలు ఈ డ్రోన్స్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి రకరకాలుగా క్లాసిఫై చేశామండి. వాటిల్లో మొట్టమొదట మా అధ్యయనంలో తేలింది ఏంటంటే ముందుగా అన్ని సోషల్ గ్రూప్స్ కి, అన్ని వర్గాల వారికి వీటి మీద అవేర్నెస్ ఉండాలండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఎవరైనా ఈ డ్రోన్ బేస్డ్ కంపెనీస్ పెడుతున్నా లేదా కొత్తగా డ్రోన్స్ అవి ఇంపోర్ట్ చేసి డ్రోన్ కాంపోనెంట్స్ అవి తయారు చేస్తున్నా వారికి కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి కొంత ప్రోత్సాహకంగా ఉంటే ఈ ఇండస్ట్రీ తొందరగా ఇండియాలో స్టెబిలైజ్ అవుతుందండి. మూడోది ఏంటంటే ముఖ్యంగా ఆర్&డి. సో విద్యా సంస్థల్లో కానివ్వండి, వీటిల్లో రీసెర్చ్ సెంటర్స్ లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ మనం చేసి ఎంత నిరూపిస్తే ఉండే ఇన్వెస్టర్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే సుమారుగా ఒక 100 యూస్ కేసెస్ అనేవి మొన్న ఏపీ డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎంకరేజ్ చేసి కొన్ని స్టాల్స్ పెట్టించి 100 న్యూ యూస్ కేసెస్ అనేవి డెమాన్స్ట్రేట్ చేశారండి. అక్కడికి వచ్చిన కంపెనీల వాళ్ళు వాళ్ళు ఆ ఐడియాస్ ని తీసుకుని లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇట్లాంటివన్నీ రావాలి అంటే ముందు ఈ ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి రావాలండి. లక్కీలీ ఏంటంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇందులో ముందడుగు వేశాయి. అండ్ మనకి ఇంకా ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన స్టేట్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది.
1: ప్రణవ్ గారు, ఏదన్నా సరే యూత్ ముందుకు రావాలి అంటే అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది నేచురల్, సహజంగా జరిగేదే కదండి. ఇప్పుడు డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారండి?
0: ఇప్పుడు ఒక అధ్యయనం ప్రకారం అండి 2030 కల్లా మన దగ్గర సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల డ్రోన్ పైలట్స్. అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లోను అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కానివ్వండి, ఆర్&బి డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ కనీసం 2 డ్రోన్స్ మీద పట్టు ఉన్నటువంటి పైలట్స్ ఉండాలి అనేది మ్యాండేట్ అవుతుందండి. ఎన్హెచ్ఏ హైవేస్ అథారిటీ తీసుకున్నా కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రతి రోడ్డుని డ్రోన్స్ తో తప్పనిసరిగా ప్రతి కిలోమీటర్ మానిటర్ చేయాలండి ప్రతి 2 నెలలకి. ఇవన్నీ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నేను చెప్పేది ఓన్లీ డ్రోన్ పైలట్స్.

0: విషయాన్ని. మళ్ళీ వీటికి అనుబంధమైన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఇండియాలో బ్యాండ్ అండి. సో మనం బయట నుంచి ఏ డ్రోన్ ని డైరెక్ట్ గా కొని ఇండియాలో ఉపయోగించకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడున్న సైంటిస్టులు, ఇక్కడున్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడున్న స్టూడెంట్స్ తొందరగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని ఇక్కడే మన ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేయాలి అనేది మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం అండి. మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్స్ లో దొరకచ్చు కొన్ని కంపెనీస్ వి, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ డ్రోన్ రూల్స్ ప్రకారం. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప నార్మల్ యూసేజ్ కి బయట దేశస్తులు మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రోన్స్ కొనడం అనేది ఇల్లీగల్ అండి. నేను ఒక చిన్న ప్రొపెల్లర్ తయారు చేసిన, ఒక మోటార్ తయారు చేసినా కూడా అది ఇండియాలో తయారు చేసిందే అవ్వాలండి డ్రోన్ తయారు చేయాలంటే. సో ఇవన్నీ నేను చెప్పేదంటే యువతకి ఇవన్నీ యాక్చువల్ గా ఆపర్చునిటీస్ అండి జాబ్స్ కి. నేను 3D ప్రింట్ చేసి ఒక చిన్న ప్రొపెల్లర్ ని లార్జ్ స్కేల్ లో నేను చేయగలిగితే ఇండియా డ్రోన్ ఇండస్ట్రీ ఇస్ రెడీ టు టేక్ ఇట్. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కి, స్టార్టప్స్ కి, స్మాల్ స్కేల్ కంపెనీస్ కి, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అన్నిటికీ అనువైన టెక్నాలజీ అండి ప్రస్తుతం ఇండియా. ఇప్పుడు చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉన్నట్టు డ్రోన్స్ విషయం, అంటే ఇటు అవకాశాలు ఉన్నాయి, యువత కూడా నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్స్ సపోర్టివ్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఇన్సెంటివ్స్ లాంటివి ఇస్తున్నాయి కంపెనీస్ పెట్టడానికి. అట్ ది సేమ్ టైం మా లాంటి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేము డ్రోన్స్ లో ఒక మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎంట్రీ లెవెల్లోనే పిల్లలకు కూడా కొత్త టెక్నాలజీ ఏంటి, వీళ్ళకి ఇందులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నాం. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా ప్రెసెంట్ ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉంది డ్రోన్స్ అనే టెక్నాలజీ.
1: అయితే ఈ డ్రోన్స్ విషయంలో యువతకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ఒకటి ఏంటంటే, నా ఉదాహరణకి నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి. బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అన్ని సివిల్ ఇంజనీరింగ్. మా సూపర్వైజర్స్ మాకు చెప్పింది, మేము లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే, ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఎక్కువ టెక్నాలజీ దేనికి ఉంటుందో అది నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పటి యువతకి. అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఇందులోనే ఈ జాబ్ దొరికితేనే ఇదే చేస్తాను అనేటటువంటిది ఒక ఓల్డ్ స్కూల్ అండి ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ రంగం తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్, అది మెడికల్ ఫీల్డ్ లోనూ అప్లై చేస్తున్నారు, ట్రాఫిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. సో అది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ రంగం అనేది ఇప్పుడు ఇంత విరివిగా ఎక్స్పాన్షన్ జరిగిందండి. అలాంటి అవకాశం ఉన్న ఒక రంగం డ్రోన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక డ్రోన్ నేను తయారు చేయాలంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి, ఒక 5G లాంటి కమ్యూనికేషన్ సెటప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్ కావాలి. దేనికి ఏ పర్పస్ కు ఉపయోగిస్తున్నానో తెలిసి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, అలా సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఏరోస్పేస్ వాళ్ళు ఎలాగో కావాలి. సో ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి రంగం అనమాట. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఇలాంటి రంగాల్లోనే మనకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సైంటిస్ట్ కానివ్వండి ఎక్కువ రాణిస్తున్నది ఇలాంటి రంగాల్లో అనమాట. కాబట్టి నేను చెప్పేదంటే కొత్తవి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మూసలో ఇంజనీరింగ్ కి వచ్చేసిన వాళ్ళు కూడా, అలాంటి వారికి కూడా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి. సో తప్పనిసరిగా మీరు ఈ మార్గం ఎంచుకుంటే గనక ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ పెడుతున్నారు వీటికి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డ్రోన్స్ లో కూడా తప్పనిసరిగా కొంచెం శిక్షణ తీసుకుని ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చే ఏరియా అండి.
1: డ్రోన్స్ సురక్షిత వినియోగంలో పౌరుల సహకారం ఎలా ఉండాలంటారు?
0: ది రైట్ టైమ్ లో మనం రైట్ స్టెప్ వేయడం అనేది చాలా అవసరం అండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్, డ్రోన్స్ లాంటి టెక్నాలజీస్ కి ఏంటంటే దాని పాజిటివ్ సైడ్ ని ఎక్కువ యూజ్ చేసుకుని నెగటివ్ సైడ్ వైపు వెళ్లకుండా ఉండడం అనేది ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. లేదంటే ఇప్పుడు డ్రోన్ అనగానే మొదటగా అందరికి అనిపించేది ఏంటి, మన ఇంటిపైన డ్రోన్ ఎగురుతుంది అనుకోండి, ఇన్ఫ్రింజ్ ఆఫ్ ప్రైవసీ అంటాం, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నార్మల్ పబ్లిక్ కూడా వీటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే ఉపయోగించే వారు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేది చూజ్ చేసుకుని దానికోసం ఆ మార్గంలో చేయాలి తప్ప ఇంకో వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిదండి. అలాగే ఇట్లాంటి మనం ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ స్పేస్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, అలాగే మిలిటరీ బేస్డ్ ఎయిర్ వెహికల్స్, ఇవన్నీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రోన్ రూల్స్ ఏవైతే సెటప్ చేసుకున్నామో మన కంట్రీకి వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని అదర్ చేస్తూ ఎప్పటికప్పుడు యూసేజ్ చేసుకుంటే ఐ థింక్ ఈ టెక్నాలజీకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదండి.
1: నూతన సాంకేతిక అంశమైన

డ్రోన్ టెక్నాలజీ గురించి ఇంత చక్కగా మాకు మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. ఇంతవరకు దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: विद भारती एफएम 101.3।
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
5: విజయ వంట నూనెలు.
7: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటి గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
8: మరి అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఎవరెవరు పంపించారు చూసేద్దాం. సో మంగళగిరి నుండి జయలక్ష్మి గారు మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు బాలస్వామి. అండ్ ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ని ఎవరు పంపించారు అంటే నాగాలాండ్ అగస్త్య, ఓకే ఆ ప్లేస్ నుంచి కదా, అగస్త్య ఫ్రమ్ తిరుపతి, రైట్ ఆన్సర్. అండ్ జానపద గేయాల్లో మంచి ఘనత ఉన్న వ్యక్తి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. మల్లికార్జున్ విజయవాడ నుండి. అండ్ వివిధ భారతికి గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ మెసేజ్ చేశారు. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి, హాయ్ జీ జీ గుడ్ మార్నింగ్ జీ, ఓకే. అండ్ రైట్ ఆన్సర్ మీరు పంపించింది. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం అంటూ, ఓకే, కొనకండ్ల రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్, ఇంతకీ నేను అడిగిన ప్రశ్న విన్నారు కదా, రీసెంట్గా ఆవో నాగా జానపద కళల్లో పరిరక్షకుడికి పద్మశ్రీ పురస్కారం దక్కింది, ఆయన పేరేంటి అని అడిగాను. నాగాలాండ్కు చెందిన గురు సాంగ్సంగ్ పొంగినీర్ అన్నమాట ఆయన పేరు. మరి హరివిల్లులో నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, రామాయణంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రతో మోర్చబోయినటువంటి లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి ఒక మూలిక తీసుకొస్తారు కదా, అవసరం అవుతుందన్నమాట.

ఒక మూలిక అది తీసుకొస్తారు. అప్పుడు హనుమంతుడు ఒక పర్వతాన్ని తెస్తాడనమాట. ఆ పర్వతం పేరేంటి? రైట్ ఆన్సర్ని గెట్ చేయండి 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ని పంపించేసేయండి. రామాయణంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రతో మూర్చపోయినటువంటి లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి ఒక మూలిక అవసరం అవుతుంది. అప్పుడు మన హనుమంతు ఒక పర్వతం తెస్తారు. ఆ పర్వతం పేరు ఏంటి? రైట్ ఆన్సర్ 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి. రైట్ నో మీకోసం జయం మూవీ నుంచి ఆర్పి పట్నాయక్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: भारती FM 101.3
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు. ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి అడిగిన ప్రశ్నకు సమాధానాలు అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. హాఫ్ సెంచరీ వచ్చేసింది మనకి హరివిల్లులో కూడా. సో మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు, ఇక్కడే ఉందన్నమాట మెలిక, నేను అడిగింది తీసుకొచ్చిన పర్వతం పేరు ఏంటి అని. మీరు అడిగిన మూలిక గురించి చెప్పారనమాట. సో కాదు పర్వతం పేరు, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందరూ కూడా. సో ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రతో మూర్చిపోయినటువంటి లక్ష్మణ్ని బ్రతికించడానికి మూలిక తీసుకొస్తారని చెప్పాను కదా, అప్పుడు హనుమంతుడు తీసుకొచ్చే పర్వతం, ఆ పర్వతం పేరేంటి అని అడిగాను. చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారో. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ అండ్ అలాగే పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు, మీరు కూడా ఇంకొంచెం ఆలోచించండి. మీరు ఆ మూలిక పేరు అంటే ఆ ప్లాంట్ అది అది కాదు. సో పర్వతం పేరు ఇంకొకటి ఉంది. దేవసేన తిరుపతి నుండి కూడా, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, అందరూ కూడా ఇదే ఆన్సర్ అనుకుంటున్నారు. అండ్ రాజేష్ హిందూపూర్ నుండి సెకండ్ రైట్ ఆన్సర్ని మనకు పంపించారు. అండ్ అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, బట్ అదైతే కాదండి. అండ్ నెక్స్ట్ రాధాకృష్ణ విజయవాడ నుండి కూడా సంజీవని అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ బోదాన్ పోచంపల్లి నుండి భారత భాస్కర్ కూడా సంజీవని అంటూ మెసేజ్ చేశారు, అది ప్లాంట్ కదా. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, కాదు. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం అంటూ శ్రీహరి హిందూపూర్ నుండి సేమ్ ఆన్సర్ హిమాలయాల్లో. ఎస్, మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే అనంతపురం మూడో రోడ్ నుండి మెకానిక్ వెంకట చలపతి టైలర్ రమేష్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శామ్యూల్ చరణ్ కవిత మేడికొండ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కాదండి. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆనంద్ సంజీవని అంటున్నారు. అండ్ రేణుక గోపరాజు కడప నుండి కూడా సంజీవని, యా, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వాణి బెర్హంపూర్ ఒరిస్సా నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ సులోచన కరీంనగర్ నుండి సంజీవని అంటున్నారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య సంజీవని అంటున్నారు. మొహమ్మద్ దినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి ఎవరు పంపించారు అంటే, హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ రెబ్బవరం నుండి అమీదా బేగం హసీఫా సంజీవని అంటూ మెసేజ్ చేశారు. అనంతపురం నుండి మస్తాన్ బాషా జాను సంజీవని అంటున్నారు. సో అందరూ కూడా అదే ఆన్సర్ అనుకుంటారనమాట. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం జిల్లా కొండపల్లి నాగేశ్వరరావు చంద్రకళ తరుణ్ కుమార్ హేమవతి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ వివిధ భారతి శ్రావణి పావని యశ్వంత్ గగన్ అండ్ కియాన్ష్ ఫ్రమ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ జాండ్రపేట నుండి కుమారి మెసేజ్ చేశారు సంజీవని అంటూ. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనురాధ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఔషధి పర్వతం అంటూ విజయవాడ భార్గవి మెసేజ్ చేశారు, టూ ఇంటెలిజెంట్ టూ స్మార్ట్ అనమాట. ఆనంద్ మెసేజ్ చేశారు హిమాలయాలు అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ మొక్క లక్ష్మయ్య మునగాల నుండి మెసేజ్ చేశారు, గంధమాడానా, ఓకే. ఎంఎస్ దుర్గారావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్, నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఏంటనేది. అండ్ గరీబ్ నవాజ్ టైలర్ సైదా నర్సరావుపేట నుండి మెసేజ్ చేశారు, సంజీవని అంటూ మెసేజ్ చేశారు, బట్ అక్కడే కన్ఫ్యూజన్ అనమాట చాలామందికి. యాక్చువల్గా పర్వతం పేరు ద్రోణగిరి పర్వతం. అండ్ ఆ మొక్కకు వచ్చేటప్పటికి నీళ్ళ ఈ అందరూ కూడా నీలగిరి ఇక్కడికే వెళ్ళిపోతున్నారు అనమాట, సంజీవని కానీ వెళ్ళిపోతున్నారు నీలగిరి ఇట్లా చెప్తూ ఉన్నారనమాట. బట్ ద్రోణగిరి పర్వతం ఈజ్ ద రైట్ ఆన్సర్.

లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావు ఏంటి అని. మాస్కే బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని అడుగుతారు. సో చాలా రీసెంట్గా వచ్చిన మూవీ ఎవరా హీరోస్, మల్టీ స్టారర్ మూవీ ఎవరా హీరోస్, అండ్ ఆ సినిమా పేరేంటి గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావు ఏంటి అని ఒక హీరో అడిగితే, మాస్కే బాస్లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని మరొక హీరో చెప్పారు. సో రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ నో మీకోసం హుషారు మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రకటన గీతం వస్తుంది. రాధన్ మ్యూజిక్లో వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

10:51:30 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ హరి విల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫైనల్ గా ఒక ప్రశ్న ఇచ్చాను అండ్ చాలా మెసేజెస్ వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. బొడ్డు తులసిదాస్ నవాజీపేట నిజామాబాద్ ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కాదు కదా, నేను ఆల్రెడీ చెప్పేశాను ద్రోణగిరి పర్వతం అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం వచ్చేసాము అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు మనకి మల్లికార్జున విజయవాడ నుండి. అండ్ అయ్యప్ప నగర్ కోనేరు విష్ణు విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. సంక్రాంతికి వస్తున్నాం కాదు కదా, గొల్లేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ రేణుక గోపరాజు కడప నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పేడన్ నుండి ఎస్ సంక్రాంతికి వచ్చి హిట్ అందుకుని వెళ్ళిపోయారు అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ వరప్రస రాధాకృష్ణ విజయ

నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే అనంతపురం మూడో రోడ్ నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్, మొక్కా లక్ష్మయ్య మునగాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి, అనంతపురం జాను మస్తాన్ వలీ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్, అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్, వాణి హారిక బెర్హంపూర్ ఒరిస్సా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం జిల్లా కొండపల్లి నాగేశ్వరరావు, చంద్రకళ, తరుణ్ కుమార్, హేమవతి రైట్ ఆన్సర్. అండ్ మీ అభిమాన శ్రోత అంటూ కొనకండ్ల రమణారావు, కవిత, జోష్నవి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు బెంగళూరు నుండి. అండ్ సాయి గణేష్, టైలర్ రైట్ ఆన్సర్, ఓకే. అండ్ నెక్స్ట్ సీను ఐరాల ఫిలిం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం నుండి స్వామి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పిఎస్ రంగారావు, వేస్తాంబరం, చెన్నై నుండి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్, పడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు, ఈరోజు హరివిల్లు కూడా సూపర్ సక్సెస్ అయ్యింది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ విఖ్యాత్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సో చాలా చాలా మెసేజెస్ అన్నమాట, ఇంకా చూద్దాం మెసేజెస్ ఏమేమి ఉన్నాయనేది. సో గుడ్ మార్నింగ్ అంటూ కర్ణాటక నుండి మెసేజ్ చేశారు నరసింహ అండ్ ఫ్రెండ్స్ అన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భీమ్లా నాయక, కాదు కదా శ్యామ్ కల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్, అది ఇండియా అండ్ ఫ్రాన్స్ అంటూ మెసేజ్ చేశారు. ఏంటో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకైతే కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు కొత్తగూడెం యాకూబాషా నూర్జహాన్, అది కాదు రాంగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజౌలి మండలం నుండి మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అక్కరపాక నుండి రమ కూడా మెసేజ్ చేశారు. అండ్ వసీకర్ వివి రెడ్డి మెసేజ్ చేశారు. సో ఈ మెసేజెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, అది మ్యాటర్. మొత్తానికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, హాయ్ గుడ్ మార్నింగ్ అండి, ఇంకొక మెసేజ్ వచ్చింది మనకి, చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. సో ఇంతకీ నేను అడిగాను కదా ఒక సినిమాకి సంబంధించింది, మన శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి అనమాట. సో ఇద్దరు వెంకటేష్ అండ్ చిరంజీవి గారు కలిసి చెప్పిన డైలాగ్ ఇది. సో మరి నేనైతే మీకు ఇంకా టాటా బై బై చెప్పేసే టైం వచ్చేసింది కదా, నేను వెళ్ళిపోతూ మీకోసం అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేసేస్తాను. అండ్ ఈ పాటని వింటూ స్టేజ్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రచ్చ మూవీ నుంచి రాహుల్ నంబియార్, చైత్ర పాండేటువంటి భువనచంద్ర గీతం. Enjoy listening.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విద్యుత్ వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీల కోసం అవసరమైన కాథోడ్ పదార్థాల ఉత్పత్తి యూనిట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ సంస్థ ప్రతినిధులు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పొగురుపల్లెలో శంకుస్థాపన చేస్తారు. 2081 కోట్ల రూపాయల పెట్టుబడులతో నెలకొల్పే ఈ పరిశ్రమ ద్వారా 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధిని గణాంకాల పెరుగుదలగా కాక పేదల జీవితాల్లో తెచ్చిన మార్పును ఆధారంగా చేసుకుని ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో నిన్న నిర్వహించిన ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ పేరుతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఈ ఉదయం ఆవిష్కరించారు. ప్రసవ సమయంలో గర్భిణులకు అందించాల్సిన అత్యవసర వైద్య సేవలపై వైద్యులు, స్టాఫ్ నర్సులకు దశల వారీగా శిక్షణ ఇస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇన్ఛార్జి కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన 2 రోజుల శిక్షణ శిబిరం నిన్నటితో ముగిసింది. ఢిల్లీలో 105.5 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. ఈ భవనాన్ని 2.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎస్బీసీసీ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సరైన కారణాలు లేకుండా అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తే చర్యలను తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 62%, ప్రభుత్వ వైద్యశాలల్లో 42% సిజేరియన్లు జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ చక్రధర్ బాబుతో కలిసి సీజనల్ వ్యాధులు, పల్స్ పోలియో, హెచ్పీవీ వ్యాక్సిన్, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలవుతున్న పథకాల సమన్వయ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 412 ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు గాను అవసరమైన నిధుల్ని ఉడాయ్ ద్వారా సమకూర్చుకుని త్వరలోనే వాటిని పునఃప్రారంభిస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆధార్ వివరాల నమోదుకు గాను 300 కిట్లు అవసరమని, ఉడాయ్ను కోరామని ఒక వార్తాపత్రికలో నిన్న ప్రచురితమైన కథనానికి వివరణ ఇస్తూ ఈ మేరకు పేర్కొన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. దేవి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ బేబీ అనమాట. ఈ సాంగ్ వింటూ నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ ఏంటి అంటే కనుక, భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా దర్శకుడు అభిషేక్ నామ అనమాట ఆల్మోస్ట్ 110 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రమే నాగబంధం అనమాట. విరాట్ కర్ణ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారనమాట. విజువల్స్ అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చెప్పి చిత్ర యూనిట్ అయితే తెలియజేశారు మనందరికీ. మరి ఎప్పుడు ఈ మూవీ మనందరి ముందుకి రాబోతోంది అంటే జూలై 3 అనమాట. సో అంటే ఎప్పుడు అంటే కనుక ఈరోజే వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది అనమాట. మరి నాగబంధం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో, చాలామందికి ఇలాంటి మూవీస్ అంటే ఇష్టం అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, మన భారతదేశ సంస్కృతి ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి, సో ఎవరికైతే ఇలాంటి మూవీస్ నచ్చుతాయో వాళ్ళు హ్యాపీగా ఈరోజు నాగబంధం మూవీని థియేటర్స్లో అయితే చూసేయచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సుబ్రహ్మణ్యపురం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: స్టూడియోలో సమయం 11:31. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫర్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటది మనందరికీ తెలిసిందే అనమాట, వారణాసి అనమాట. మరి ఎవరు యాక్ట్ చేస్తున్నారు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంకా ప్రియాంక చోప్రా. ఇది అప్డేట్ అంటే కాదు, దీని రిలీజ్ డేట్ గురించి మనందరం ఎదురు చూస్తూ ఉంటాం కదా. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ, అసలు రాజమౌళి మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి, ఎందుకంటే ఆయన భారీ భారీ సినిమాలే అందిస్తూ ఉంటారనమాట. సో ఎలా ఉండబోతోంది ఇవన్నీ మనకి తెలియాలి అంటే ముందు అసలు రిలీజ్ డేట్ అయితే తెలియాలి కదా. సో మొత్తానికి మేకర్స్ అయితే ఎప్పటికీ దీన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే కనుక April 7th, 2027 వరకు వెయిట్ చేస్తే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. మరి వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా అన్ని పనులు జరిగి అప్పుడు అంటే ఎగ్జాక్ట్గా అవుతుందా లేదంటే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందా అదే డేట్ అవుతుందా, సో ఇవన్నీ తెలియాలి అంటే మనం వెయిట్ చేయాల్సిందే ఇంకొన్ని రోజులు. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీస్ అనమాట RRR, దాని తర్వాత ఈగా. ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను.

0: भारती FM 101.3।
1: देख लो रे साला ये रात छा गई, तेरे द्वार पे तेरी मौत आ गई।

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ వరుసే హీరోయిన్గా, దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన చిత్రమే లెనిన్ అనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది అని చెప్పి నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ అందరూ, ముఖ్యంగా అఖిల్ ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్లో ఎదురు చూస్తున్నారని చెప్పి తెలుసు. మరి అంటే వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా ఫైనల్గా ఏది ఏమైనా సరే జూలై 10 అయితే ఈ మూవీ థియేటర్స్లో మనందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి ఎవరైతే అఖిల్ మూవీ అంటే అఖిల్ నుంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే హ్యాపీగా థియేటర్స్లో చూసేయచ్చు అనమాట. మరి ఈ మూవీ అయితే తన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడైతే అఖిల్ యాక్ట్ చేసిన మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, దాని తర్వాత భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసిన మూవీ అనమాట, రామ్ ఇంకా భాగ్యశ్రీ బోర్సే, ఆంధ్ర కింగ్ తాలూకా, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నా ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, సత్యదేవ్ కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం రావు బహదూర్ అనమాట. మరెప్పుడు ఈ మూవీ మనందరి ముందుకి రాబోతోంది అంటే, జూలై 3 అంటే ఈ రోజే ఈ మూవీ కూడా రాబోతుంది అనమాట. ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా అనమాట. ఎవరి ఇంతకీ ఈ వెంకటేష్ మహా అంటే, అంతకుముందు కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఈ 2 చిత్రాలకి కూడా దర్శకత్వం వహించారనమాట. ఇప్పుడు మరి సత్యదేవ్ కథానాయకుడిగా రాబోతున్న ఈ రావు బహదూర్ ఎలా ఉండబోతోంది అని తెలియాలి అంటే, హ్యాపీగా ఈరోజు థియేటర్స్లో అయితే చూసేయచ్చు అనమాట. సో అది మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం.

0: the country are the key drivers in realizing the vision of a Vikasit Bharat by 2047. The annual Sri Amarnath Yatra began this morning from both Pahalgam and Baltal routes in Jammu and Kashmir. Lakhs of devotees from across India are expected to undertake the sacred journey to the Amarnath Cave Shrine during the 57-day-long pilgrimage. Pilgrims travel to the holy Amarnath Cave, located at an altitude of nearly 3,888 meters, to seek the blessings of Lord Shiva and witness the naturally formed ice shivling. The Yatra will culminate on August the 28th, coinciding with the festival of Raksha Bandhan. In Ukraine, 27 people have been killed and 90 others were injured in massive drone and missile strikes by Russia on capital Kiev. Damage was recorded in 30 locations across Kiev, mainly residential buildings and civilian infrastructure. Russia's defense ministry said in a statement the deadly bombardment on Wednesday night was in response to Ukraine's long-range strikes on its civilian infrastructure. In the FIFA World Cup, Switzerland defeated Algeria 2-0 to reach the round of 16. In Vancouver in Canada, Switzerland will face either Colombia or Ghana on Tuesday at the same venue, aiming to reach the quarterfinals for the fourth time in their history. In another match, Spain defeated Austria 3-0 in the round of 32 at Los Angeles Stadium in Inglewood, California, to book a place in the round of 16. And with that, we end this news bulletin.
1: స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా? ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక అసలు మనం ఇందాక విన్న సాంగ్ మొత్తంలో ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే ప్రకృతి అన్నమాట. మరి ప్రకృతి గురించి వర్ణిస్తూ ఇమాజిన్ చేసుకోవాలన్నా కూడా మరి ప్రకృతి గురించే కదా. సో ప్రకృతి అంటేనే అంత గొప్పదన్నమాట. నేచర్కి మించిన మెడిసిన్ ఏదైనా ఉందా అంటే బెస్ట్ మెడిసిన్ లైఫ్లో అసలు లేదనే చెప్పాలి. ఎందుకు మరి ఇవన్నీ ఇవాళ మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అన్నమాట. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అన్నమాట ఈరోజు. మరి ఎప్పుడు అసలు దీని హిస్టరీ ఏంటి, అసలు మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏంటి, అలాగే ఈరోజు మనం ఏం చేయాలి, అవన్నీ కూడా ఇవాళ మీకు తెలిసాలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం మణిరత్నం గారు దర్శకత్వం వహించిన ఘర్షణ మూవీ నుంచి ఇంకొక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామిలీ.

0: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాగ్ అంటే ప్లాస్టిక్ సంచుల ఉపయోగం వల్ల ఉన్నాయా అంటే ఉన్నాయి అనే మనం అనుకోవాలి. సో మరి ఏం చేయాలి దీని గురించి, ఈరోజు మనం చేయగలిగినవి ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఓయ్ అన్నమాట. సో ఓయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. దాని తర్వాత అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంలో అంటే ఈరోజు మనం అసలు చేయాల్సిన పనులేంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అనమాట. ఇందాకే చెప్పా అసలు హిస్టరీ ఏంటి, ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అలాగే ప్లాస్టిక్ సంచుల గురించి మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఈరోజు మనం ఏం చేయాలి అనేది చెప్తాను అని చెప్పాను కదా. మరి ఏం చేయాలి ఈరోజు మనందరం అంటే కనుక ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని తగ్గిస్తాం అనే మాట మనకి మనమే ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకు అంటే మాట చాలామంది ఇస్తూ ఉంటారు కానీ ఎంతమంది అంటే మనమే, సో కట్టుబడి ఉంటామా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. ప్లాస్టిక్ సంచులు అనేవి చాలా సర్వసాధారణమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా పాల ప్యాకెట్స్ తెచ్చుకోవాలన్నా, టిఫిన్ తెచ్చుకోవాలన్నా, ఏదైనా సరే వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. సో అందరం ఇదే ఫాలో అయిపోతూ ఉన్నాం. ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మళ్ళీ ఫాలో అయిపోతున్నాం. సో నలుగురితో పాటు అలా వెళ్ళిపోవడమే కాదు, సో మార్పు అనేది ఒక్క మన నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి కూడా అవాయిడ్ చేయడం ఈ రోజు నుంచి కొంచెం తగ్గిద్దాం అనుకుందాం. ఒక్కసారిగా ఒకవేళ సాధ్యం కాకపోతే సో తగ్గిద్దామని చెప్పి అనుకుందాం. ఆ మాటకి అట్లీస్ట్ కట్టుబడి ఉండడానికి ట్రై చేద్దాం అనమాట. ఒకవేళ మీ ఇంటి నిండా ఇప్పటి వరకు వాడిన అనేక రకాల ప్లాస్టిక్ సంచులు ఉంటే మరి వాటిని ఏం చేయాలి సడన్గా అంటే కనుక రీసైక్లింగ్ కేంద్రాలు ఉన్నాయన్నమాట. సో వాటికి తీసుకెళ్ళి మనం ఇచ్చేసేయచ్చు అనమాట. అలా ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ కూడా మనం అంటే ఇప్పుడు వాడకం తగ్గించాలి అనుకున్నాం కాబట్టి వాడకుండా ఉండడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే కనుక వాటన్నిటినీ కూడా రీసైక్లింగ్ కేంద్రాలకి ఇవ్వడం. ఇంకా ఏం చేయొచ్చు అంటే షాపింగ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వాడటానికి అనువైన బ్యాగ్స్ అనమాట, అంటే క్లాత్ బ్యాగ్స్, జనపనార, జూట్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి. అసలు మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడేం చేయాలి అంటే ఖచ్చితంగా నాకు తెలిసి అందరికీ వెహికల్ ఉంటుంది కదా, సో స్కూటీలో పెట్టేసుకోవచ్చు క్లాత్ బ్యాగ్ అనేది. అప్పుడు ఒకవేళ మనం మర్చిపోయినా బ్యాగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఓకే, సో ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోకుండా మన బ్యాగ్ మనకే ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మీరు ఏదైతే తెలుసుకున్నారో విన్నారో ఈరోజు స్పెషాలిటీ ఏంటి, దానివల్ల పర్యావరణంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, మరి వీటి గురించి మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకి, మీ సన్నిహితులకి, వీళ్ళందరికీ తెలియజేయండి. మరి అందరికీ ఒకేసారి తెలియజేయడం కుదరదు కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ఎలా చెప్పాలి అంటే కనుక ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే ఆర్ ఇంకోటి బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్, ఈ రెండు అనమాట హ్యాష్ ట్యాగ్స్తో యూజ్ చేసి సోషల్ మీడియాలో, ఇందాక నేను చెప్పాను కదా హ్యాష్ ట్యాగ్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే, హ్యాష్ ట్యాగ్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అనమాట. సో ఈ రెండు ఇలా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి అందరితో కూడా మీరు అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఈరోజు ఒక మొక్క నాటడం దగ్గర నుంచి మీరు చేసే మంచి పనులు పర్యావరణం కాపాడటానికి ఏ చేశారో సో అదంతా మీరు షేర్ చేయొచ్చు, అందరితో చెప్పచ్చు. నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి అని చెప్పడంలో తప్పేం లేదు కాబట్టి, ఎందుకంటే మనం చెప్పి మాత్రమే ఎదుటి వాళ్ళకి, మనం చేసి ఆచరించి మాత్రమే చూపించి చెప్పాలన్నమాట. సో ఎందుకంటే మంచి అని అనిపించుకోవడం వేరు, మంచి అని నిరూపించుకోవడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి సో ఈరోజు ఖచ్చితంగా అందరికీ మీరు తెలియజేయండి. అలాగే ఈరోజు ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు వివిధ రకాల కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మరి మీరు కూడా మీ పిల్లల పేరెంట్స్గా ఉంటే ఒకవేళ మీ అనుభవాలు పంచుకోవాలి అనుకుంటే మీరు కూడా వెళ్ళండి, చక్కగా తోటి వారందరికీ మీకు తెలిసింది మీరు షేర్ చేయండి, అవగాహన కల్పించండి. మరి పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కూడా మనందరం మనం చేయగలిగినవి చేస్తూ మన దేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చుకోవచ్చు అన్నమాట. మార్పు అందరిది అయితే ఫలితం కూడా అందరిది అవుతుంది. సో అదన్నమాట మరి ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం. మరి దీని గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో మొక్క నాటడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో మన ఇల్లు బాగుంటుంది అంటే ఆక్సిజన్ పీల్చుకుంటాం, అలాగే మొక్కల వల్ల చాలా స్వచ్ఛమైన గాలి. నేను చాలా టాపిక్స్ కూడా చెప్పాను కదా, నిద్రపుచ్చే మొక్కల గురించి చెప్పాను, ఫ్రెష్నెస్ని ఇచ్చే మొక్కల గురించి మనం చాలా మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒక మొక్క నాటడం, లేదంటే ఒక మొక్క కొనుక్కోవడం మన ఇంటికి తెచ్చుకోవడం, అలాగే ప్లాస్టిక్ బ్యాగులు. పర్యావరణం బాగుండాలి అంటే ఈ ప్లాస్టిక్ అనేవి నిజంగా ఆవులు సో తింటూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఒక గేదెకి ఆపరేషన్ చేసి తీస్తే దానిలో ప్లాస్టిక్ అనేది ఎంత బయటపడిందో కదా. సో తినడం వల్ల వాటి ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట, ఎందుకంటే అవి ఈజీగా డైజెస్ట్ అయ్యేవి కాదు, కడుపులో పేగులకి అలాగే చుట్టుకుపోతాయి. ఇందాకే చెప్పా 100 నుంచి 500 సంవత్సరాలు కరగడానికి పడుతుంది అంటే మరి ఎంతవరకు ఎలాంటి దుష్పరిమాణాలు కలుగుతాయి అనేది మనకే అర్థమవుతుంది. అలాగే మనం మన పిల్లలకి ఏదైనా భవిష్యత్ తరాలకి ఇవ్వగలిగింది ఉంది అంటే అది మంచి ప్రకృతి, మంచి వాతావరణం. సో ఇవన్నీ ఇస్తేనే ఇంకా

ఫ్యూచర్ కూడా, భవిష్యత్ తరాలు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో అది సంగతి. మరి ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12 గంటల 30 నిమిషాలకి తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మరి మనం చేయాల్సినవి మనం చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం కూడా చేయాల్సినవి చేస్తుంది కదా. మరి పర్యావరణ రహిత ప్రపంచం కోసం, దేశం కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది న్యూస్ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసాలో మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నదే త్వరగా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్దంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పెహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత పరిపాలన

పరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నాం ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణలాధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక, రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని

విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనెజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనెజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలేలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానాల్లో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకోబోతున్నాం. మరి ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో మనం చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్నాం. సో మరి ప్రభుత్వం కూడా అన్నమాట, సో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు తెలిసాలో మనం మాట్లాడుకుందాం అనమాట. మరి ఏంటి అంటే కనుక కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ సియుఆర్ఈ అనమాట. సో ఏంటి అంటే పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఆటో రిక్షాల పథకం ప్రవేశపెట్టిందనమాట. పెట్రోల్ డీజిల్లో తిరుగుతున్న ఆటోలని రెట్రోఫిట్టింగ్లో 2026-27 బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే బయో ఎనర్జీ వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే అగ్రగామి సంస్థ అయిన అంకుర్ సైంటిఫిక్తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే కనుక, సో మనందరి కోసం గుజరాత్లోని కాండ్లాలో ఉన్న దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ డిపిఏ వద్ద భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది అని చెప్పి May 4th అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తోంది. రీసెంట్గా కూడా మనం మాట్లాడుకుందాం, హైడ్రోజన్ రైల్ గురించి మాట్లాడుకుందాం, హైడ్రోజన్ బస్సులు కూడా ఇంకా ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇంకా ఏం చేస్తోంది అనేది ఖచ్చితంగా ఇవాళ మీకు తెలిసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కంచా మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందిస్తే చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నో మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి ప్రభుత్వం పర్యావరణ హిత భారతదేశం కోసం అలాగే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాకే చెప్పా కొన్ని విషయాలు, మరి ఇంకా ఏం చేస్తుంది అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనంగా, అంటే ప్లాస్టిక్ వ్యర్థాలని స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనంగా మార్చగల పరిజ్ఞానాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారన్నమాట. ఇది ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించడంతో పాటు హైడ్రోజన్ ఇంధనం విలువైన ఇతర ఉప ఉత్పత్తుల్ని కూడా అందిస్తుందన్నమాట. సో ఇంకా ఇలాంటివి శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు. రీసెంట్గా నేను ఒక విషయం కూడా చెప్పాను మీకు తెలుసా ప్రోగ్రాంలో, సో న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మరి ఆవు మూత్రంతో మనకి ఒక సీరా ఇంక్ పెన్ కూడా తయారు చేశారు అని చెప్పి చెప్పాను. సో ఇలా పర్యావరణ హితం గురించి అంటే ఎట్లా అయినా సరే భారతదేశంలో మనందరం బాగుండాలి అంటే ఖచ్చితంగా పర్యావరణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బాగుండాలి. మరి ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేస్తోంది, మరి మనం చేయాల్సిన పనులు మనం కూడా చేయాలి కదా. సో మనం కూడా చేస్తే మనం బాగుంటాం, దాని తర్వాత ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు, అప్పుడు మన ఊరు బాగుంటుంది, దాని తర్వాత మన దేశం అంతా కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇది కాన్సెప్ట్ కాబట్టి ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన విషయాల్ని మీరు చేయగలిగిన వాటిని చేయండి, అలాగే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం గురించి అందరికీ తెలియజేయండి, అవగాహన అయితే కల్పించండి. మరి నాకు తెలిసినంతవరకు నేను కొన్ని విషయాలు తెలుసుకొని మీ అందరితో కూడా మరి ఇవాళ మీకు తెలుసాలో మీకు తెలియని విషయాలు చెప్పాను అని చెప్పి అనుకుంటున్నా. అలాగే ఇవాళ మీకు తెలిసిన ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కిరాక్ పార్టీ అనమాట, సో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసిన ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ ట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: Red Bharati FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపరాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ప్రారంభించారు. స్టీల్ ప్లాంటు పనులు ప్రారంభించిన అనంతరం జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మార్కాపురం జిల్లా ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఈ ఘటన అత్యంత విషాదకరమని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. మార్కాపురం జిల్లా కంభంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకు వెళ్లిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను వినియోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా 3 ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను ఆయన నిన్న పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగత సత్కారాలు చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్తో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3 గంటలకు వింటారు.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 1 గంట 8 నిమిషాలు అయితే అవ్వబోతుంది అనమాట. సో నీ స్నేహ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రాంలోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న ధీర ఎవరు అంటే కనుక సుజాత సాహు అనమాట. తాను చేసే పని ద్వారా ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్న ఒక అసాధారణ మహిళ సుజాత సాహు అనమాట. మరి సుజాత సాహు గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఇవాళ దీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ టూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా సుజాత సాహు గురించి అనమాట. మరి ఇందాకే చెప్పాను, సుజాత సాహు చేసే పని ద్వారా ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్న ఒక అసాధారణ మహిళ అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఏం చేశారు అంటే కనుక, ఒక భారతీయ పారిశ్రామికవేత్త అయిన సుజాత మొదట్లో యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తూ 15 సంవత్సరాలు ఐటీ రంగంలో గడిపిన తర్వాత సామాజిక రంగానికి తన వంతు సహకారాన్ని అందించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారన్నమాట. 2010లో లడఖ్లో మారుమూల ప్రాంతాలకి ఒంటరిగా పయనించి అక్కడ ప్రజల పరిస్థితి, పిల్లల దుస్థితి ఇవన్నీ చూసి వారి జీవితాల్ని మార్చడానికి 17,000 ఫీట్ అనే లాభాపేక్ష లేని సంస్థని ప్రారంభించాలని అప్పటికప్పుడే డిసైడ్ చేసుకున్నారు, నిర్ణయించుకున్నారు, ఫైనల్గా స్థాపించారు కూడా. ఈ సంస్థ ద్వారా పిల్లలకి విద్య అందించడం, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, అలాగే బయట ప్రపంచంతో సంభాషణల ద్వారా అవగాహన కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి, మార్చడానికి ఈ సంస్థ ఎంతగానో కృషి చేస్తోందన్నమాట. ఆమె కృషికి గుర్తింపుగా 2015 నారీ శక్తి పురస్కార్ విజేతగా సుజాత నిలిచారన్నమాట. కానీ యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు ఫలితాలు ఏవి ఆశించరు, కానీ మనం చేస్తున్న పనులు

అయినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మరి ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అవార్డులు రివార్డులు ఖచ్చితంగా వస్తాయన్నమాట. సుజాత కృషికి ఫలితంగా వేలాది మంది పిల్లలు చదువుకొని బయట ప్రపంచంతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారనమాట. సో ఈరోజు మీరు తెలుసుకున్న ధీర ఎవరు అంటే సుజాత సాహు అనమాట. మరి ఖచ్చితంగా నేను చదువుతున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఉమెన్ అనే అనిపించింది. మరి ఖచ్చితంగా మీ అందరితో కూడా షేర్ చేయాలి అనిపించి ఇవాళ ధీరాలో సుజాత సాహు గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగరపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంజాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనే స్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతుల ఇబ్బందుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, రైతుల న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుని ప్రధానంగా దీనిలో ఏంటంటే గ్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్తారు. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. గ్రేడ్స్ విషయంలో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు, ఏదేమైనా ఇవాళ మళ్ళీ

0: రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్డ దగ్గరలో సీఏ వాళ్ళతోనే మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాము.
1: మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖమ్మంవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గమధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఖమ్మం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు యాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ
2: రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నాయి. డిజిటైజేషన్ 60% దాకా కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టర్ రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఈఎల్ఓస్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ ఈఎల్ఓ అనేది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
1: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన, సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖమంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే
1: మార్కాపురంలో అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో

ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: एट भारती FM 101.3।
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

వివి క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 1 గంట 30 నిమిషాలు దాటి 14 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇంకో టాపిక్ అని చెప్పాను కదా. మరి ఏం టాపిక్ అంటే కనుక, అయిన వారు స్నేహితులు సన్నిహితులు ఇలా ఎవరైనా సరే వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతి విషయంలోనూ మనకి సలహాలు ఇస్తుంటే హద్దులు పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు అనమాట. మరి మనం వేసుకునే బట్టల గురించి, మనం తినే ఆహారం గురించి, మనం ఎలా ఉండాలి ఏంటి ఇలా ప్రతిదానిలో వాళ్ళు మనకి చెప్తూనే ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే సన్నిహితులైనా స్నేహితులైనా మనమైతే హద్దులు పెట్టాల్సిందే అట. మరి దానికోసం మనం ఏం పాటించాలి, ఏం చేయాలి అనేది ఇవాల్టి ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కలర్ ఫోటో మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనము నామ్ దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అయిన వారు సన్నిహితులు స్నేహితులు ఎవరైనా సరే వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతి విషయంలోనూ మనకి సలహాలు ఇస్తూ ఉంటే హద్దులు పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి దానికోసం ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఎవరైనా సరే మనల్ని మితిమీరి అదుపులో పెట్టాలని చూసినప్పుడు మొదట్లోనే మనందరం కూడా గమనించాలన్నమాట. మీ భావాలను వ్యక్తపరిచేందుకు ఏమాత్రం వెనకాడద్దు, మొహమాట పడి చెప్పలేకపోతే ప్రతిసారి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు, మనం కూడా ఇబ్బంది పడటానికి అలవాటు పడిపోతూ ఉంటాం కాబట్టి. సో ఏదైనా సరే మీ భావాల్ని నిరభ్యంతరంగా వ్యక్తపరచండి. అలాగే వేరే వాళ్ళకి సంబంధించి మీకు సాధ్యం కాని ఏ పనిని బలవంతంగా ఒప్పుకోవద్దు. ఇది మనందరం నిజంగా ఖచ్చితంగా పాటించాల్సిన విషయం అన్నమాట. ఎందుకు అంటే చాలామంది మొహమాటపడి అయ్యో అంటే వాళ్ళు బ్రతిమలాడాలనో ఇంకోటో ఇంకోటో, సో మనకి సంబంధం లేకపోయినా మనం చేసేస్తామన్నమాట. సో దానివల్ల ఖచ్చితంగా అంటే అది సమయానికి పూర్తి చేయలేకపోతే కనుక అంటే మన పని కాదు మళ్ళీ వేరే వాళ్ళ పని. సో దానివల్ల కూడా ఏంటి అంటే మనమే ఒత్తిడికి లోనవుతాం. కాబట్టి మన పనులు మనం చేసుకుందాం. వేరే వాళ్ళ పనులు అంటే మీకు సాధ్యమైతే ఓకే, కానీ సాధ్యం కాని పనులు కూడా మన నెత్తి మీద వేసేసుకొని మేము చేసేస్తాం అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనకండి. కొత్తగా ఒత్తిడి కొని తెచ్చుకోకండి. ఇంకోటి, అవతలి వారి మనసు నొప్పించకుండా వాళ్ళ హద్దులేంటో వాళ్ళకి చెప్పండి. ఎందుకు అంటే కనుక అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళు మనల్ని ట్రిగ్గర్ చేసినప్పుడు మనం అరిచి చెప్పామనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు కానీ అరుచుకుంది ఎవరు, మనమే కదా. సో కాబట్టి మనపై ఆబ్వియస్లీ చెడు అభిప్రాయం వచ్చేస్తుంది. కాబట్టి భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల మనం అలా ప్రవర్తించాల్సి వస్తుంది. వాళ్ళకి అంటే వాళ్ళ గురించి మనం అరిచి ఇట్లా ఉండొద్దు అంటే మనం అలా అరిచేస్తూ ఆ టైంలో మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇలా చెప్పేస్తాం. కాబట్టి మీరు కూల్గానే, సో ఏదైనా సరే మనం మెల్లగానే చెప్పడం కనుక ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మనపై చెడు అభిప్రాయం రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ హద్దులు ఏంటి అనేది వాళ్ళకి మనం సూటిగా సుత్తి లేకుండా మనసు నొప్పించకుండా క్లియర్గా చెప్పేసేయచ్చు అనమాట. మరి ఇంకా ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం దీరాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను టైటానిక్ అనమాట, చాలా రోజులైంది ఈ సాంగ్ విని. సో అంతర్వేది టు అమలాపురం మూవీ అయితే టైటానిక్, అంతర్వేది టు అమలాపురం ఈ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

సోగ్గాడే చిన్న ఆయన మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఎవరైనా సరే వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతి విషయంలోనూ మనకి సలహాలు ఇస్తూ ఉంటే హద్దులు పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నాం. మరి ఇందాకే చాలా విషయాలు అయితే చెప్పేశాను, ఇంకా మనం చేయాల్సినవి ఏంటి అంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా సొంత వారిని హద్దుల్లో పెట్టడం అనేది కష్టమే, కానీ అది మనకి సమస్యగా మారి మానసిక ఒత్తిడికి గురవుతున్నప్పుడు మాత్రం తప్పదు. ఎందుకు అంటే మనమే చిక్కుల్లో పడతాం కాబట్టి. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించినంతకాలం ఇబ్బంది అయితే తప్పదనమాట. చాలామంది అవతల వాళ్ళ కోసం, అంటే ఒక నాలుగు రకాల వంటలే అనుకోండి ఎగ్జాంపుల్, మీకు ఓపిక లేదు అయినా ఏమనుకుంటారో, రోజు అలవాటు కదా, సో ప్రతిసారి ఇలా అనుకోవాల్సిన అవసరమే లేదు. మీకు ఓపిక లేనప్పుడు, ఈరోజు నాకు ఓపిక లేదు నేను రేపు చేసి పెడతాను, కొంచెం రెస్ట్ కావాలి, ఇలా మొహమాటం లేకుండా చెప్పేసేయండి. ఇప్పటికీ ఉన్నారు, అందుకే చెప్తున్నా, నిజంగా ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు పాపం పని చేస్తూనే ఉంటారనమాట. ఇంట్లో ఒక 10 మంది పని దొంగలు ఉంటే ఒకళ్ళు మాత్రం పని తప్ప ఇంకా ఏది ప్రపంచం ఉండదు, ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, చివరికి ఎవరితో అయినా 4 మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట. బట్టలు మడత పెడుతూ మాట్లాడటమో, లేకపోతే ఏదో ఒకటి క్లీనింగ్ చేసుకుంటూ మాట్లాడటమో, సో ఇలా ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటారు. సో ఫైనల్గా ఏంటి అంటే ఇలాంటివి కొంచెం చెప్పాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా చెప్పేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు పట్టించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అండ్ అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం కొంచెం తగ్గించేసేయండి. సో కాబట్టి హద్దులు ఇవాల్టి నుంచే నిర్ణయం అయితే పెట్టేసుకోండి, నిర్ణయం చేసేయండి. మరి దేనికి హద్దు పెట్టుకోవాలి ఏంటి అనేది మీకే క్లారిటీ ఉంటుంది. సో టాపిక్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అనగనగా ఒక రాజు ఈ మూవీ నుంచి ఒక మంచి సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడే సందడిలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2:32 అయితే అయిపోయింది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడగాలి అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి అనమాట. దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటున్నారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు అనమాట. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గణేష్, రాజు, శ్రీవత్స వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు తులిమిల్లి రవి అనమాట, సూరంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపొత్తుల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కాకాని నుంచి పద్మ ఇంకా శేఖర్ మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారు, అవి కూడా చదివేశా. మరి క్వశ్చన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. సో ఆన్సర్ చేయాలి, ఎవరైతే ఆన్సర్ చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తూ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, సో వాళ్ళ కోసం క్వశ్చన్ ఏంటి అంటే, అతడు దూకుడు, ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు,

తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662 4 1 4 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రసన్న అనమాట. మరి ఇందాక అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, సో దానికి సంబంధించి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఆన్సర్స్ అయితే చదివేయాల్సింది అనమాట. చూద్దాం ఎవరు అంటే గనక ఎవరు. ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడర్ నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక కాకాని నుంచి పద్మ ఇంకా శేఖర్ అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, అదేంటో తెలియాలి అంటే లాస్ట్లో, అంటే లాస్ట్ వరకు వినాల్సిందే, ఎందుకంటే నేను ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేస్తాను కాబట్టి. అండ్ ఇంకా మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట, కరెక్ట్ ఆన్సర్. పేటీటి సురేష్ బాబు నందమూరు గ్రామం నుంచి అనమాట, మీరు పంపించింది రాంగ్ ఆన్సరే అండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. అలాగే రాజోల్ నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపూర్ నుంచి అనమాట మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహపాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. నాకు తెలిసి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయలా, సో విన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్న వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే నేను అడిగేస్తున్నాను. అతడు, దూకుడు ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను దూకుడు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కొంతమంది వినలేదు, సో వాళ్ళ కోసం నేను మళ్ళీ అడగడం జరిగింది. మరి ఇప్పుడు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అసలు పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజ అనమాట, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవనూరు మాజేరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు అనమాట కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు ఇంకా పెద్దమస్తన్రావు గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి అనమాట శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ దాని తర్వాత గణేష్ రాజు శ్రీవత్స వీళ్ళందరూ మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, అదేంటో లాస్ట్లో చెప్తా. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు గోర్లకాందొట్టి పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడనా నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అంకయ్య గడ్డం అంకయ్య బందర్పల్లి నుంచి అనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా జేరుపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట భోగ మార్కండేయ ఇంకా అనిత అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఐ ఆమ్ డాక్టర్ పవన్ అంటున్నారనమాట. ఎక్కడి నుంచి ఏంటి అని మెసేజ్ అయితే చేయలేదు, మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మోహన్ రెడ్డి అండ్ రోజా శ్రీ సాయి వీళ్ళందరూ పడమటి నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగమణి అనమాట రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే తులిమిల్లి రవి అనమాట సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే కోనసీమ జిల్లా మొరిపాలెం నుంచి అనమాట పంతాడి శ్రీనివాసరావు అలాగే గంగాభవాని మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి అంటూ అమీదా బేగం అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు పంపించారు అంటే కనుక రాజశేఖర్ రెడ్డి అనమాట ఓకే ఆదోని మండలం నుంచి మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, అదేంటి అంటే లాస్ట్లో చెప్పేస్తా. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయ

విజయవాడ నుంచి అనమాట. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మువ్వ మండలం నుంచి, కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, పద్మశ్రీ, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మొత్తానికి సాధించి ఛేదించి ఆ తర్వాత ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించేసిన తర్వాత మరి ఇంతమంది ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే అతడు దూకుడు ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా మీ అందరూ పంపించింది అనమాట. ఆగడు, ఆగడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అతడు దూకుడు తర్వాత 2014లో మూడు అక్షరాల పదంతో రిలీజ్ అయిన మూవీ ఏది అంటే ఆగడు అనమాట. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు ఆగడు మూవీ నుంచి కూడా ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఏంటి అంటే కనుక వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా, వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సూపర్ మచ్చి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రాంలో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అండి, మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాలపల్లెలో 1,650 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి కారణమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల సేవలను ఓటర్లకు మరింత చేరువు చేయాలనే ఉద్దేశంతో అందుబాటులోకి తీసుకొచ్చిన బుక్య కాల్ విత్ బీఎల్ఓ సౌకర్యాన్ని జిల్లాలోని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ వైశాలి ఈరోజు సాలూరులో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల కార్యక్రమాన్ని అధికారులు తమ గత అనుభవాలను జోడించి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నైదియాదేవి పిలుపునిచ్చారు. ప్రతిరోజు ఇంటింటా వ్యర్థాల సేకరణను తప్పనిసరిగా నిర్వహించి వెంటనే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి జిందాల్ కోకు పంపించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ జ్వరాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని విశాఖ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు సూచించారు. 2 సంవత్సరాలకు పైగా లావాదేవీలు లేని 10 ఏళ్ల వరకు క్లెయిమ్ చేయని డిపాజిట్లను, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును తిరిగి ఖాతాదారులకు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని పేద కుటుంబాలకు సొంత ఇంటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి 120,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. తిరుపతి జిల్లాలో సపోర్టింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 6. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతి ఫర్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీ అందరి కోసం మళ్ళీ అడిగేస్తున్నాను, వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అని అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పాను కదా. మరి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు అండ్ పంపించారు. మరి ఎంతమంది కరెక్ట్ పంపించారు అనేది ఇప్పుడు చూసేద్దాం. చాలా మెసేజ్లు అలా కిందకి స్క్రోల్ చేయాల్సి వచ్చింది. మంగళగిరి నుంచి అనమాట జయలక్ష్మి గారు, ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడా ఎక్కడా అంటే కనుక భాస్కర్ గారు పెడన నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ గారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి డౌట్ మీ డౌట్ క్లారిఫై ఏంటి అంటే, తర్వాత అంటే నేను అడిగిన మూవీస్ కూడా దాని తర్వాత మూవీ అని చెప్పి అడిగాను కదా. సో ఆగడు అనేది 2014లో రిలీజ్ అయిందనమాట, అంటే అతడు దూకుడు తర్వాత. కానీ ఒక్కడు అనేది అతడు టైంలోనే రిలీజ్ అయింది కదా. సో అందుకని చెప్పి ఆగడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే కరెక్టే పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, ఇంకా దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజయ్.

ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తుల్లమిల్లి రవి సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట, ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ కూడా అనమాట కడప జిల్లా నుంచి ముద్దనూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ భాగ్యలక్ష్మి అనమాట భూదాన్ పోచంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వెంకటగిరి నుంచి వర్ష సురేష్ కుమార్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన నుండి ప్రభాకర్ రావు గారు గంగా భవాని అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ వాలి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు తిరుమల ఆండాలు అని పంపించారనమాట, తిరుమలయ్య ఆండాలు అనుకుంటా, మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, హాయ్ అంటున్నారు. గణేష్ ఫ్రమ్ బెల్జియం అనమాట ఆన్సర్ ఈజ్ అని చెప్తూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఎవరు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చదవాల్సినవి చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మజిలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. సో ఈ సాంగ్ తర్వాత ఇంకా మిగిలిన మెసేజ్లు అన్నీ చదివేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

తండ్రిల్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు ఈ విషయాలన్నీ. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎవరు? శరత్ బాబు, రవి వీళ్ళందరూ పెనమలూరు విజయవాడ నుంచి అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక గోర్లకాంత్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట. మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భాస్కర భాస్కర అని పంపించారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా అర్థం కాలేదు, భాస్కర అనే పేరు మాత్రమే ఉంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కొండాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య ఇంకా ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారావు గారు అనమాట దేవరగట్ల నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా శ్రీనాథ్ రమాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవసేన తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. ఇంకా నమస్తే మేడం అంటూ నంజాల నుంచి ఇస్మాయిల్, దానిష్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కేశవ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీపురం ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ వ్యాలీ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఇంకా ఆన్సర్ ఏంటి అంటే కనుక వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మీ అందరూ పంపించిందే అక్టోబర్ మొదటి వారంలో మనందరం కూడా వన్యప్రాణుల వారోత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతుందనమాట. సో అది సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ పాగల్. బట్ దానికంటే ముందు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అడుగుతాను, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకు చెందినది? క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడిగేస్తున్నా. మళ్ళీ ప్లీజ్ అని అడగకుండా నేనే అడుగుతున్నాను కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేయండి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకు చెందినది, ఇదే అనమాట క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇందాక చెప్పినట్టే అనౌన్స్ చేసిన సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

పాగల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదవాలి. చూద్దాం. పెడల జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మీరు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను, అది కూడా విన్నారని అనుకుంటున్నా. ఆలోచించండి, ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి జయన్న అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సాయి శిరీష అనమాట తిరుపతి నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్

ఆన్సర్ కనకారావు గారు పడని నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నున్న నుండి శోభారాణి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కనకారావు గారు పెడన నుంచి ఇంగ్లీష్లో పంపించారనమాట. ఓకే, అలా అయితే కరెక్ట్ ఆన్సరే మీరు పంపించింది కూడా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి మూడవ అడ్డ రోడ్డు నుంచి అనమాట రమేష్. ఇంకా ఓకే, రమేష్ టైలర్ రమేష్ అని పంపించారు. అండ్ మీరు పంపించింది కూడా కరెక్ట్ ఆన్సరే. అండ్ అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు మాత్రం ఎగ్జాక్ట్లీ ఒకటి పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, అదేంటి అనేది లాస్ట్లో చెప్తా. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి అదే ఆన్సరే మళ్ళీ పంపించారు, అడిగిన క్వశ్చనే. నా క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకి చెందినది అని చెప్పి ఇందాక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి మీరు కూడా ఎవరైతే ఇప్పుడు క్వశ్చన్ విన్నారో వాళ్ళందరూ మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0664-3814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఊర్వశివో రాక్షసువో అనమాట. మరి ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 2 1.3 వివిధ్ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గోర్లికాన్ దొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య ఇంకా ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చిలుక నారాయణ అనసూయమరావు వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జయం బాషా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అవి ఎక్కడుంటాయో కూడా పంపించారనమాట. అండ్ అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిరంజీవి గాయత్రి వీళ్ళందరూ అనమాట చంద్రగిరి నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ జాయిన్ అయిపోయారు ఇప్పుడే అనుకుంటా. అండ్ వింటూ ఉన్నారని అనుకుంటున్నాను. మరి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే కరెక్ట్ అంటే కరెక్ట్ ఆన్సర్తో అయితే ఎంట్రీ ఇచ్చేశారు. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మార్నింగ్ నుంచి ప్రసన్న ఒక ప్రోగ్రామ్కి ప్రతిసారి ఆర్జే ప్రసన్న అని చెప్పిన తర్వాత కూడా శృతి మేడం అంటున్నారనమాట. ఎవరు అంటే భాస్కర్ రెడ్డి ఒడిషా. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. నేను శృతిని కాదు ప్రసన్న అని అనమాట. సో భాస్కర్ గారు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇంకా అనంతపురం నుంచి మస్తాన్ భాషా జాను వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్రావు గారు అలాగే దామర్ల పెద్దమస్తాన్రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలామంది అలా పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీ పేరు ఊరు అవేం పంపించలేదు నమస్కారాలండి అంటున్నారు. శివాజీ అని పంపించారు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత జగ్గయ్యపేట అన్నారు. మరి ఆన్సర్ ఏంటి అనేది ఆలోచించండి. ఆ తర్వాత మెసేజ్ అయితే చేయండి. నంద్యాల జిల్లా బానుముకల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హలో అక్క అంటున్నారు. మరి క్వశ్చన్ విన్నారా ఆలోచించారా మెసేజ్ అయితే చేస్తున్నారా ఇవన్నీ మీకే తెలియాలి. ఎక్కడి నుంచి ఏంటి పేరు ఊరు ఆన్సర్ ఏమీ లేవన్నమాట. అలాగే దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఉమ్మడి నుంచి మహిమ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ప్రసన్న గారు నమస్కారం అంటున్నారు జగ్గారపేట నుంచి. ఓకే మీకు కూడా నమస్కారాలు, కానీ ఆన్సర్ ఏది, క్వశ్చన్ విన్నారా? ఎనీవే మరి క్వశ్చన్ విని ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరు, అలాగే అంటే కరెక్ట్ ఆన్సరా అని చెప్పి లాస్ట్లో రివీల్ చేస్తాను అని చెప్పి ఎదురు చూసే వాళ్ళ కోసం, సో అసలు రాంగ్ ఆన్సర్ పంపించి రైట్ ఆన్సర్ ఏంటి అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళందరి కోసం నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసిందనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక, సుందరి చెట్టు ఏ రకమైన అడవులకి చెందింది అని చెప్పి నేను అడగడం జరిగిందనమాట. మరి ఏంటి అంటే మీ అందరూ పంపించింది మడ అడవులు. సో మడ అడవులు

ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, దాంతో పాటు మీ అందరి కోసం శశి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్, నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ గురించి ఇంట్రడక్షన్ అస్సలు చెప్పకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేస్తున్నాం మీ అందరి కోసం. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్పును కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు ఏది? ఏంటమ్మా ఇంకొకసారి రిపీట్ అని అనుకుంటున్న వాళ్ళ కోసం మనసులో అనమాట, మళ్ళీ మీ అందరి కోసం క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నా. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్పును కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు ఏది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ కళ్యాణ వైభోగమే అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు అనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం పెద్దవరుమి నుంచి కరెక్ట్ ఆన్సర్, నిన్న నుండి శోభారాణి రంగారావు వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే ఇంకా అనంతపురం నుంచి అనమాట వెంకటాచలపతి గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్,

అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ ఎక్కడ? ఏం పర్లేదు, ఆలోచించండి, నేను లాస్ట్లో రివీల్ చేసేస్తాను. అండ్ ఇంకా కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏంటి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అందరికీ తెలుసా దీని ఆన్సర్ అయితే? ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మొత్తానికి లాస్ట్ క్వశ్చన్కి రాంగ్ అనేది అయితే రావట్లేదు, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా పంపించేశారు. సీను ఐరాలా అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ ఇప్పుడైతే వచ్చేసింది.

లేదు, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా పంపించేశారు. సీను ఐరాల అనమాట. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ ఇప్పుడైతే వచ్చేసింది. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామల. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు, లిఖిత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఇందాక పేరు ఎక్కడి నుంచి అని అడిగాను కదా, పరుష నంజాల నుంచి అని మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గోర్లికాంత్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ ఇంకా సుమలత కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చిరంజీవి గారు తిరుపతి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేస్తే టైం అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అప్పల్ రాజు గారు పెడల జోగానంద్ర కాలనీ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంతకీ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్ని కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు జమ్మూ కాశ్మీర్ అనమాట. సో ఇదన్నమాట కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు ఆబ్వియస్లీ ఒక సూపర్ హిట్ సాంగ్ కూడా రెడీగా ఉంది. అండ్ ఎప్పట్లాగే ఇవాంటి సందడి సందడి కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడు మీ అందరి కోసం రాబోతున్న సాంగ్ మూవీ ఏంటి అంటే కనుక బంగారాజు మూవీ నుంచి అనమాట, నాగ చైతన్య యాక్ట్ చేసిన మూవీ నుంచి ఒక్క లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తూ సండడే సండడే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: നമസ്കാരം. വിവിധ ഭാരതി FM വാർത്തల ముఖ్యాంశాలతో కేవు మారాని. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యంత పురాతన యాత్రలలో అమర్నాథ్ యాత్రకు ఎంతో ప్రాశస్త్యం ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బలోత్రాలో సుమారు 100,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ మంత్రుల సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో 16వ ఆర్థిక సంఘం విడుదల వినియోగ మార్గదర్శకాలపై చర్చించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం వేదాద్రి వద్ద కృష్ణా నదిపై మరమ్మతులు చేపట్టారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో 158,000 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే బంగారు ఖనిజాల తవ్వకాలు, బంగారం ఉత్పత్తి మొదలవగా సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనూ ఖనిజాన్వేషణ చేస్తున్నారు. జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ది ట్రస్ట్ నిధులతో ప్రక్రియ వేగవంతం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కు నియోజకవర్గంలో గురుకుల హాస్టళ్లను రాష్ట ఆహార కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గురుకుల హాస్టళ్లలో వసతి ఆహారం సమర్థవంతంగా ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి నిఫ్టీ 186 పాయింట్లు పుంజుకొని 24,362 వద్ద కొనసాగుతుండగా సెన్సెక్స్ ఏకంగా 563 పాయింట్లు పెరిగి 78,062 వద్ద ట్రేడ్ అవుతోంది. వాయువ్య బంగాళాఖాతం పరిసర తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వివరించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 4 గంటల 10 నిమిషాలు అయితే అవ్వబోతుంది అనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రాంలోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో ఫ్రైడేలో థీమ్ ఏంటి వివిధాలు అంటే కనుక ఒకే హీరో అనమాట. మరి ఇందాక మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మాస్, మమ్మ మాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, వాలుకళ్ళ వయారి సాంగ్. మరి ఈ సాంగ్ విన్న తర్వాత ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మరి ఒకే హీరో, ఆ హీరో ఎవరు అంటే కింగ్ నాగార్జున గారి సాంగ్.

సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అన్నమాట. ఇవాళ వివిధాలు నాకు తెలిసి గెస్ట్ చేసేసే ఉంటారని అనుకుంటున్నాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా, చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అండ్ ఇంకా దీని గురించి చెప్పడం కంటే ప్లే చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రమ్ ద మూవీ నేనున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

కింగ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే, ఓకే హీరో అనమాట, నాగార్జున గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మన్మధుడు మూవీ నుంచి, దాని తర్వాత డాన్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती FM 101.3
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

101.3 వివిధ భారతీ ఎఫ్ఎం, నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. నాగార్జున, కింగ్ నాగార్జున యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం గీతాంజలి మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అనమాట, అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. సో ఆ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత జానకి రాముడు, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం.

నువ్వొస్తావు అని మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాల్టి వివిధలో థీమ్ ఏంటో తెలుసు, ఎవరి సాంగ్స్ వినిపించానో తెలుసు, మరి ఫైనల్గా వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసిందనమాట. మరి వివిధ ప్రోగ్రామ్కి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్తో, బాస్ మూవీ, నాగార్జున నటించిన మూవీ అనమాట, బాస్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసినాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు, బోల్డ్ అన్ని మాటలు చెప్పేంత వరకు, మంచి మంచి పాటలు వినిపించేంత వరకు మీరు మాత్రం ఏం చేయాలి, వివిధ భారతి అయితే వింటూనే ఉండాలన్నమాట. సో అది సంగతి, ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Yes, ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఫ్యూచర్ కి ఎలా రెడీ చేయాలి, ఎలా సిద్ధపరచాలి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయాలి. ఈ మధ్య ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి పిల్లలపైన. ఆ ప్రభావాలు ఏంటి? ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి. అది ఫైనాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, రిలేషన్షిప్ గ్యాప్స్ కానివ్వండి, ఇవన్నిటి గురించి గొడవలు జరిగినా ఏది జరిగినా కూడా ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ పిల్లలపై పడుతుంది. దీస్ కిడ్స్ విల్ బికమ్ ఫ్యూచర్ అడల్ట్స్ అండ్ దే విల్ రన్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో రన్ యువర్ ఫ్యామిలీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనుకుందాం మనం. మగపిల్లలైతే వాళ్ళకి ఏంటంటే బై డిఫాల్ట్ తల్లిదండ్రులను చూసుకునే అవసరం ఉంటుంది, అదొక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చూసుకుంటారు. మగపిల్లలు లేని కుటుంబాల్లో ఓన్లీ ఆడవాళ్ళు

ఇంపాక్ట్ పిల్లలపై పడుతుంది. దీస్ కిడ్స్ విల్ బికమ్ ఫ్యూచర్ అడల్ట్స్ అండ్ దే విల్ రన్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో రన్ యువర్ ఫ్యామిలీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనుకుందాం మనం. మగపిల్లలైతే వాళ్ళకి ఏంటంటే బై డిఫాల్ట్ తల్లిదండ్రులను చూసుకునే అవసరం ఉంటుంది, అదొక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చూసుకుంటారు. మగపిల్లలు లేని కుటుంబాల్లో ఓన్లీ ఆడవాళ్ళైనా కానీ పేరెంట్స్ని హాయిగా చూసుకుంటున్నారు, లేదా దే ఆర్ గివింగ్ ఆల్ కంఫర్ట్స్, కేర్ గివర్స్ని పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. అందుకే స్ట్రాంగ్ పిల్లల్ని ముందుకు తేవాలి. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు, ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి వారిలో ఉంటుంది. అలాంటి వారు కష్టాలకు భయపడరు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ప్రతికూల పరిస్థితులను కూడా చిరునవ్వుతో అధిగమించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఒకేలా ఉండదు, అలాగే మానసిక సామర్థ్యం కూడా ఒకేలా ఉండదు. కొంతమంది పిల్లలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, కాబట్టి కొంతమంది పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు. మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా. సో కీప్ లిస్నింగ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మీ బిడ్డ కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా కనిపిస్తే అతని సంకల్ప శక్తి కూడా బలంగా ఉందని అర్థం చేసుకోండి. సంకల్ప శక్తి బలంగా ఉన్న పిల్లలను మానసికంగా దృఢంగా కనిపిస్తారు. పిల్లలు మంచి సమయం లేనప్పుడు లేదా తను బలహీనంగా ఉన్నప్పుడు మీరు కొన్ని సంకేతాలు చూస్తారు. చిన్నపిల్లలకు ఓపిక ఉంటే వాళ్ళు మానసికంగా బలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎలాంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహనం ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు చదువుల్లో వైఫల్యం చెంది నిరుత్సాహానికి గురవుతారు, అయితే కొంతమంది పిల్లలు ఓపిక పట్టి మళ్ళీ ప్రయత్నిస్తారు. ఈ సంకేతాలు మీ పిల్లలు ప్రయత్నించడానికి ఎప్పటికీ భయపడారని చూపుతాయి. అందుకే ఓపిక, పేషెన్స్ అనేవి చాలా ముఖ్యం. మీరు తరచుగా చూస్తూ ఉంటారు, ఏదైనా కానీ బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకో ఏమన్నా ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోతే పిల్లలు ఏడ్చేస్తారు. రిజల్ట్ వచ్చినప్పుడు కాదు, ఎగ్జామ్ రాసొచ్చి ఇంటికి ఏడ్చే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎగ్జామ్కి ఏడిస్తే ఇంకా జీవితంలో ఏం సాధిస్తారు అని మీరు చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎగ్జామ్ ఇస్ నాట్ లైఫ్, రిజల్ట్ ఈజ్ నాట్ లైఫ్, జాబ్ లైఫ్ కాదు, మ్యారేజ్ ఫెయిల్ అయితే అది లైఫ్ కాదు. దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు అచీవ్ అండ్ దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు డూ విత్ దేర్ ఓన్ లైఫ్. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు వెతకాలి, బాగా చేసుకోవాలి. మీ బిడ్డ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటే బాధపడకండి. మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇవి సంకేతాలు. మెంటలీ స్ట్రాంగ్ ఉన్న పిల్లలకు వారి తదుపరి కదలిక చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు తమ కోసం ఏదైనా ఎంచుకోవడానికి ఫస్ట్ ఆలోచిస్తారు, డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తారు, ప్రోస్ అండ్ కాన్స్ వే చేస్తారు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటారు. స్ట్రాంగ్ పిల్లలు, మెంటలీ స్ట్రాంగ్ పిల్లలు అనుకుందాం, వారు దేనిపైన పెద్దగా కంప్లైంట్స్ చేయరు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు, మార్గాలు వెతుక్కుంటారు, దాంట్లో లెసన్స్ ఏమన్నా ఉంటే నేర్చుకుంటారు. వీక్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పరిస్థితులను కంప్లైంట్ చేసుకుంటారు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మొండిగా తయారవుతారు. దే డోంట్ లుక్ అట్ ద రే ఆఫ్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. ఇలాంటి వాళ్ళు పెద్ద అయ్యాక గాసిప్ చేయడం మొదలు పెడతారు. అందుకే వాళ్ళని ఓన్ డిసిషన్స్ తీసుకునేలా వాళ్ళని ప్రోత్సహించాలి. డిసిషన్ తీసుకున్నట్టయితే ఆ డిసిషన్ కరెక్టా లేదా తెలుస్తుంది. ఒకవేళ తప్పైతే ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, దాని ఎఫెక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అని వాళ్ళకు తెలుస్తుంది. యూ హ్యావ్ టు ఎన్కరేజ్ యువర్ కిడ్స్ టు టేక్ మైనర్ డిసిషన్స్. వాళ్ళ టాయ్స్ గురించి కానివ్వండి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇష్టపడతారో ఏదైనా కానీ అలా చిన్న చిన్న విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమైన అనుభవం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, డిసిప్లిన్ మిళితమై దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని పూర్తి స్వతంత్రంగా, మానసికంగా శక్తివంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని ప్రోత్సహించడం పాజిటివ్ పేరెంటింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వేగవంతమైన జీవితంలో పని, ఇళ్ల పనులు నిమగ్నమై పిల్లలతో సరైన టైం గడపలేకపోతున్నారు చాలామంది పేరెంట్స్. ఒకవేళ టైం దొరికినా కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏముంటుంది, టైం దొరికితే ఫస్ట్ చేతిలో ఫోన్ ఉంటుంది. అసలు పిల్లలు ఏమవుతున్నారు,

0: రిలేషన్షిప్స్ సేవ్ అవుతున్నాయి, ఆలోచించే ఇది కూడా లేదు. ఆ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎందుకు స్క్రోల్ చేస్తున్నారో కూడా తెలియదు. దాని నుంచి ఏమన్నా ఆనందం వచ్చిందా అని ఇంకోటితో షేర్ చేసుకుంటున్నారంటే ఒకటి స్క్రోల్ చేయగానే అది మర్చిపోయారు, ఇంకోటి వచ్చింది, ఇంకోటి స్క్రోల్ చేశారు, పైది మర్చిపోయారు. పొద్దున ఏం తిన్నారు అంటే చాలామంది చెప్పలేరంట, నిన్నేం తిన్నావు అంటే చెప్పలేరంట. అంటే అంత దాకా వచ్చింది వ్యవహారం. అర్థమవుతుందా ద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్? అందుకే పిల్లల్లో కూడా ఇలాంటివి రాకుండా చూడాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్, యూ హ్యావ్ టు బికమ్ అ రోల్ మోడల్. వారితో ప్రతిరోజు లేదా వారంలో కనీసం ఒక్కరోజు సమయం కేటాయించండి. వారికి ఇష్టమైన చోటు తీసుకెళ్ళండి, సినిమాలు చూడడం లేదా పార్క్ తీసుకెళ్ళండి. స్పెండ్ టైమ్ విత్ దెమ్. వయసుకు తగ్గట్టుగా పిల్లలకు స్వతంత్రతను ఇవ్వండి. దాని ద్వారా వారు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటారు, బాధ్యతలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపి మంచి చెడుల గురించి వివరిస్తే పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయడానికి ఫస్ట్ భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ భావోద్వేగ సంబంధం అనేది పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన జీవిత నైపుణ్యం. దీని ద్వారా వారు ప్రతికూల భావోద్వేగాలను సులభంగా ఎదుర్కొంటారు. మీ పిల్లలని మానసికంగా దృఢంగా తయారు చేయాలంటే చిన్నప్పటి నుంచే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించండి. దానికి కావలసిన స్వేచ్ఛనివ్వండి. దీని ద్వారా ఏ పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు. వైఫల్యం మనందరి జీవితంలో ఎదుర్కొనే ఒక చేదు నిజం. మీ పిల్లలు విఫలమైనప్పుడు లేదా తిరస్కరించబడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పండి. ఈ పరిస్థితిలో వారు ఏం చేయాలో తప్పకుండా చెప్పండి. చిన్నప్పటి నుంచే దీన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా సులభంగా ఎదుర్కొంటారు. మీరు మీ పిల్లల చిన్న ప్రయత్నాలను ప్రోత్సహించినప్పుడు వారు మానసికంగా బలపడతారు. వారికి అపారమైన ప్రేమను కూడా ఇవ్వండి. మీ పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయాలనుకుంటే ముందుగా వారు ఇష్టపడేది ఏంటి అని తెలుసుకొని చేయండి. మీరు వారిని నియంత్రించడం వల్ల వారు మానసికంగా బలహీనంగా తయారవుతారు. పిల్లలు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వాళ్ళు గుర్తించేలా చేసుకోవాలి. వాళ్ళకి చూపండి మీరు, అంటే వాళ్ళని తెలియపరిచేలా చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. పాజిటివ్ యాక్షన్స్ వేటిని అంటారు, నెగటివ్ యాక్షన్స్ వేటిని అంటారు అని. అండ్ మీరే రోల్ మోడల్ లాగా ఉండండి. చిన్న చిన్న గొడవలైనప్పుడు మీరు అరిచేసి కేకలు పెడితే, హస్బెండ్ వైఫ్ మధ్య ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేసినట్టు మాట్లాడితే అది వాళ్ళ చిన్నపిల్లల మైండ్లో ఇంప్రింట్ అవుతుంది. ఓహో ఇలా జవాబు చెప్పాలా అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు లేదా చిన్నగా ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా మీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అన్ని మనం అనుకున్నట్టు జరగవు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెరీ స్మూత్. అలాంటి
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెర్ట్స్ పై మా సాయం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

లే పాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా జగిత్యాల కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్న పాట అంతం చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్డి బుర్మన్. ఈ పాట మీకోసం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తరువాత ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ కోరుతున్న పాట తాత మనవడు చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి పాడిన సూరంగి గీతం, సంగీతం రమేష్ నాయుడు,

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: లేపాక్షి కార్యక్రమంలో తరువాతి పాట త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, వీరందరి కోసం త్రిశూలం చిత్రం నుండి ఈ పాట

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: శ్రోతల 101.7 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కిరాయి కోటిగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన వేటూడి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేవి, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య వీరందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూడి గీతం, సంగీతం జీకే వెంకటేష్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు గుత్తి రోడ్, రాణినగర్ నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక, వీరందరి కోసం రావణుడే రాముడైతే చిత్రం నుండి ఈ పాట

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జర్నలిజం విద్యార్థినులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జర్నలిజం విద్యార్థినులు సమర్పించే కదంబ కార్యక్రమం విందాం. ముందుగా వాతావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఏర్పడింది. వాతావరణం గురించి కొన్ని విషయాలను కుమారి సువర్ణ వివరిస్తారు, విందాం.
2: మన ప్రపంచంలో వాతావరణంలో కలుషితం ఎక్కువగా ఉంది. చెట్లను కొట్టివేయడం వల్ల ఈ వాతావరణ సమస్య అధికంగా ఉందని చెప్పొచ్చు. స్వచ్ఛమైన గాలి పల్లెటూరులో తప్ప మరెక్కడా లేదు. మనం ప్రస్తుతం నీటిని కొని తాగుతున్నాం కదా, మరి అలాగే గాలిని కూడా భవిష్యత్తులో కొనవలసి వస్తుందేమో అని చెప్పొచ్చు. పల్లెటూరుని కూడా మన వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి కొన్ని కోట్లు పెట్టి స్థలాన్ని ఏ ఫ్యాక్టరీ

0: ఇగో ఏ బిజినెస్కో కొంటున్నారు. మరి పచ్చదనం ఎక్కడ ఉంటుంది? మనం అందరం కలిసి నివారించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి, అందులోంచి పొగ గాలిలో కలిసిపోతుంది. సూర్యుని నుంచి కాపాడే ఓజోన్ పొరను మనం దెబ్బతీస్తున్నాం. చాలామంది అధికారులు చెప్పినప్పటికీ ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వాతావరణ కాలుష్యం వల్ల చిన్నపిల్లలు పెద్దలు జబ్బులకు గురి అవుతున్నారు. వాహనాల నుంచి వచ్చే పొగ విపరీతంగా వస్తుంది, అది స్వచ్ఛమైన గాలిలో కలిసిపోతుంది, రకరకాల జబ్బులు వస్తాయి. మనం సాధ్యమైనంత వరకు నడిచి కానీ సైకిల్ కానీ ఉపయోగించుకోవాలి. పూర్వంలాగా మన పని మన చేతులతోనే చేసుకోవాలి. జనాభా పెరుగుతూనే ఉంది, అలాంటప్పుడు మనం గాలిని ఎంతో స్వేచ్ఛగా ఉంచాలి. ఉదాహరణకి మన దేశంలోని భోపాల్ నగరమందు యూనియన్ కార్బైడ్ సంస్థకు చెందిన పురుగుల మందుల ఉత్పత్తి కేంద్రంలో 1984 డిసెంబర్ 3వ తేదీన జరిగిన దుర్ఘటన ఇప్పటికీ మర్చిపోలేము. ఈ కర్మాగారం నుంచి విడుదలైన మిథైల్ అసోసియేట్ వాయువు ఆవిరి రూపంలో గాలిలోకి చేరి సుదూర ప్రాంతాలకు క్షణాల్లో విస్తరిస్తుంది. ఈ విస్తరించడం వల్ల సుమారు 250,000 ఈ వాయువును పీల్చడం వల్ల 2,500 చనిపోయారు. అనేక జీవరాశులు మరణించాయి. గర్భిణీ స్త్రీలలో అయితేమి పిండములు అంగవైకల్యంతో సంతరించుకున్నాయి. జనసాంద్రత ఎక్కువగా గల ప్రాంతంలో ఇలాంటి కర్మాగారాలు చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు. ఇలాంటి కర్మాగారాలకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భోపాల్ దుర్ఘటనలు ఇంకా జరిగే అవకాశం ఉంది. మనం ఎక్కువ నీటిని కొని తాగుతున్నాం, పూర్వం అలా కాదు. బోరు నీరో బావి నీరో కాలువ నీరో తాగేవాళ్ళు, వారికి ఎలాంటి జబ్బులు ఉండవు. కానీ ఇప్పుడు స్వచ్ఛమైన నీరు త్రాగుతున్నప్పటికీ జబ్బులు విపరీతంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలలో చెడు నీరు అంతా మంచినీటిలో కలిసిపోతుంది. మన నీటిని మన చేతులతో పాడు చేసుకుంటున్నాం. పంటలకి వర్షాలు సకాలంలో రావడం లేదు. కలుషిత వాతావరణం కారణంగా ధూళి దుమ్ములు పీల్చడం వల్ల వ్యాధులు వస్తున్నాయి. కలుషిత భూముల్లో పెరిగే మొక్కల ద్వారా లభించే పదార్థాలను తినడం ద్వారా మానవుని మనుగడకే ముప్పు రావచ్చు. కలుషిత భూముల్లో నిర్మించిన కట్టడాలు కొంతకాలానికి బలహీనపడతాయి. నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ వాయువు వినియోగపరుచుకొని వ్యర్థ పదార్థాలు ఉంటాయి. చమురు నూనెల్లో కూడా కలుషితం ఉంది. ఎక్స్ కిరణాలు, యువి కిరణాలు, రేడియోథెర్మిక కిరణాలు మొదలైనవి వాతావరణ కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ఓజోన్ పొరలోని రంధ్రాల కారణంగా మానవులు ఈ యువి కిరణాలు కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ కాలుష్యం వల్ల మనిషి ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. విమానాలు విడుదల చేసే వ్యర్థ వాయువులు ప్రవేశించడానికి కారణం ఎక్కువగా ఉంది. వాతావరణ పరిశోధనకు తొలి ఉపగ్రహం మెడ్షాట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. మెడ్షాట్ ఉపగ్రహంలో అత్యధిక శక్తివంతమైన గ్రహించడానికి ఇది తోడ్పడింది. మెడ్షాట్ ఉపగ్రహం వర్షపాతం గురించి సమాచారాన్ని పూర్తిగా వాతావరణ శాఖ ఉపయోగించుకుంటుంది. ఇది టీవీ కమ్యూనికేషన్కే ఎక్కువ సేవల్ని అందించడంతో ఈ వాతావరణ వివరాలు చాలా తక్కువ అందజేసింది. ఈ ఉపగ్రహానికి కొలంబియా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కల్పనా చావ్లా అని పేరు పెట్టారు. వాతావరణ కాలుష్యం కాకుండా మనిషి మనుగడకు ముప్పు రాకుండా ఉండాలంటే మనమందరము వీలైనంత వరకు మొక్కలను నాటి వాటిని పరిరక్షించుకోవాలి. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ చేసిన వారము అవుతాము, రాబోయే భావితరాల ఆయురారోగ్యాలు అందించిన వారం అవుతాం.
1: రైతులు బాగా పంటలు పండిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి రైతుల గురించి కుమారి సుమలత కొన్ని విషయాలు తెలియజేస్తారు.
2: ఆ రంగులను శ్రమించి దేశ ప్రజలకు తిండి పెడుతున్న అన్నదాతలు రైతులు నేడు కష్టాల్లో ఉన్నారు. మంచి వర్షం పండితే పూర్వం చక్కటి పంటలు పండేవి, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో పాటు నకిలీ విత్తనాలు, చీడపీడలు, సరైన మార్కెట్ సదుపాయాలు, వడ్డీ వ్యాపారస్తులు పెట్టే బాధలు మొదలైన వాటి వల్ల రైతులు ఆత్మహత్యకు పాలు పడుచున్నారు. మనకు అనేక రకాల వనరులు ఉన్నాయి. చెరువులు, ప్రాజెక్టులు, కాలువలు, చెక్ డ్యాములు వంటి వాటితో రైతులు పంటలు పండిస్తున్నారు. మన దేశంలో నాగార్జున సాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టుల ద్వారా ఆనకట్టలు కట్టి కాలువల ద్వారా పొలాలకు నీరు అందిస్తున్నారు. చెరువుల ద్వారా, బావుల ద్వారా, చెక్ డ్యాముల ద్వారా పంటలు పండిస్తున్నారు. కృష్ణా కావేరి నదులలో, తుంగభద్ర వంటి నదులలో కూడా సరిపడనంత నీరు లభ్యం కాకపోవడం, వర్షాలు తగ్గిపోవడం మొదలైన కారణాల వల్ల పంటలు సరిగా పండకపోవడం వల్ల రైతులు ఆత్మహత్య

0: ఎత్తులకు పాల్పడుచున్నారు. అనేక విధాలుగా రైతులు పంటలు పండిస్తున్నా కూడా ఆహారం కొరత మాత్రం తగ్గడం లేదు. ఎంతగానో పంటలు పండించవలసిన సమయంలో చివరికి ప్రజలు కన్నీరు మిగులుస్తున్నాయి. రైతులకు అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు వంటి బాధలు పడి పండించిన పంటకు ధర లేకపోవడం, రైతులు తాము పండించిన పంటకు సరైన ధర రానందున అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పంటకు కావలసిన నీరు లభ్యం కాకపోవడంతో తమ పొలాలు బీళ్లుగా మారిపోవడంతో పశుగ్రాసానికి కూడా కరువు వచ్చి రైతులు దిగాలు పడిపోతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల దేశంలో ఒక్కొక్కప్పుడు వర్షాలు పడడం లేదు. వర్షాలు తక్కువగా పండితే బావులు ఎండిపోతున్నాయి. వర్షాలు ఎక్కువైతే నదులకు వెదలు వచ్చి గట్లు తెగిపోయి ఎంతో నష్టం సంభవిస్తుంది. భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. రైతు పంట వేసినప్పటి నుండి కోత సమయం వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. రైతులు ఒకవేళ పంటను పండించినా కోత సమయం వచ్చేలోపు అతివృష్టి కారణ చేతనో అనావృష్టి కారణ చేతనో పంట చేతికి అందకపోవచ్చు. ఒకవేళ పంటలు చేతికి అందినా గిట్టుబాటు ధర లేకపోవచ్చు. రైతులు అప్పులు తీర్చలేక తమ పిల్లలను ఉన్నత చదువులు చెప్పించలేక ఒకవేళ చదివించినా ఉద్యోగాలు రాక దీనా వ్యవస్థలో ఉన్నారు. వ్యాపారం కాదని, వ్యవసాయం కాదని ముఖ్యంగా రొయ్యలు, చేపలు, చెరువులలో వేసే రైతులు కూడా సరైన ధరలు లేక పెట్టుబడి పెట్టిన రొయ్యలకు వచ్చే తెగుళ్లతో నష్టాల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతగానో పెట్టుబడి పెట్టి చివరికి అప్పుల బాధతో ఎంతో నిరాశతో బ్రతుకుతూ చివరికి ఆత్మహత్యలే సరైనవైపోయింది. ఇండియాలో సంతానం పండుతుంది అని బాలగంగాధర్ తిలక్ పలికెను. కానీ ఆ సంతానంకు కావలసిన ఆహారం లభించడం లేదు భారతదేశంలో. రైతులకు ముఖ్యంగా మన రాష్ట్రంలో గోదావరి జలాలను సంపూర్తిగా ఉపయోగించుకునేలా ప్రాజెక్టులు కట్టాలి. అవసరమైన సమయంలో కృత్రిమ వర్షాలను కురిపించి రైతులకు ఉచితముగా విద్యుత్ శక్తిని సరఫరా చేయాలి. సాగునీటి రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలి. ఎరువులను చౌక ధరలకు అందించాలి. చీడపీడలు తట్టుకునే సరైన మంచి విత్తనాలను తయారు చేయించి రైతులకు అందించాలి. బ్యాంకులలో కూడా తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలి. మార్కెట్ సదుపాయాలు కల్పించాలి. ఎందరో రైతులు పంట పండక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు. కాబట్టి అన్ని కాలాల్లో నీరు అందించే జలవనరులు సమకూర్చాలి. సాధ్యమైనంత మేర వర్షపు నీరు భూగర్భంలో ఇంకేలా చర్యలు చేపట్టాలి. ప్రతి గ్రామంలో చెరువులు త్రవ్వించి గట్లు వేయించాలి. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ శక్తి సరఫరా లేకపోవడం వల్ల, విద్యుత్ శక్తి రేట్లు పెరిగిపోవడం వల్ల భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. జలవనరుల పెంపు కోసం మన రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞాన్ని చేపట్టింది. లక్ష కోట్ల ఖర్చుతో కోటి ఎకరాలకు నీరు అందించే ఏర్పాట్లను చేస్తుంది. ఇది చాలా అభినందించాల్సిన విషయం. వ్యవసాయ ఉత్పత్తులను సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు వీలుగా నిల్వ సదుపాయాలు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. రైతులకు పంటలు వరద వలన, అతివృష్టి కారణ చేతనో, అనావృష్టి కారణ చేతనో జరిగిన నష్టానికి బీమా రక్షణ కానీ తక్కువ వడ్డీతో రుణాలు కానీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వట్టి సానుభూతి వాక్యాలు మాని రైతులకు కావలసిన నీరు, విత్తనాలు, గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతుల జీవితాల్లో వెలుగు ప్రసరింపచేయాలని ఈ ప్రభుత్వం అనుకుంటే రైతులకు తప్పకుండా ఆత్మహత్యలను సాధ్యమైనంత మేరకు తగ్గించవచ్చు. వీటన్నిటినీ రైతులకు సమకూర్చితే నీటికై ఆకాశం వైపు చూడవలసిన అవసరం తప్పిపోతుంది. ఎంతగానో శ్రమించి తిండి పెడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారి సమస్య ఏమాత్రము తీరవు. ఆత్మహత్య చేసుకున్న వారు నిద్రించిన తర్వాత వారి సమస్య తీరదు, కానీ వారి పిల్లలు అనాథలవుతారు. సమాజంలో వారి పిల్లలను చూసిన ప్రతి ఒక్కరు కూడా వారిని వారి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపుతారు. స్త్రీలకు కూడా సమాజంలో ఎంతగానో బాధలను, అవమానాలను, నిందలను భరించాల్సి వస్తుంది. నీవైతే మరణిస్తావు, నీ జీవితం అయిపోతుంది. కానీ నీ వల్ల బ్రతికి ఉన్నవారు కూడా ఎన్నో అవమానాలను, నిందలను భరించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు. బ్రతకడం చాలా కష్టం, అయినా సరే జీవించు. నీవు జీవించడం వల్ల నీ కుటుంబంలో ఉన్నవారు కూడా జీవిస్తారు. బ్రతకడం కష్టమైనా జీవించుచు, పోరాడు. విజయం నీదే. నీ వల్ల ఇతరులకు మంచి జీవితాన్ని ఇస్తావు. ఏదో రోజు నీ కష్టం మంచి వర్షం వలనో, రుణాల వలనో ఏదో రకంగా తప్పకుండా నీ కన్నీళ్లు తీరుతాయి. ధైర్యంతో జీవిస్తూ ముందుకు సాగు. ఇవన్నీ విన్న నీవు ఎంతో ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతూ దేశ ప్రజలకు తిండి పెడతావని ఆశిద్దాం.
1: పట్నం వెళ్ళే ఒక అమ్మాయి గురించి గేయ రూపంలో సువర్ణ ఒక పాట పాడుతుంది. పట్నం.

పైసలుంటే నేస్తం చేస్తారు, లేకుంటే దూరం అంటారు. పైసలుంటే నేస్తం చేస్తారు, లేకుంటే దూరం అంటారు. రంగుకు విలువ ఇస్తారు, లేకుంటే చులకన చేస్తారు. రంగుకు విలువ ఇస్తారు, లేకుంటే చులకన చేస్తారు.

కూలికి పోయిన అమ్మ ఆమె మనసే నీ మీదమ్మ, కూలికి పోయిన అమ్మ ఆమె మనసే నీ మీదమ్మ, వాళ్ళ ఆశలు నిరస చేయకు నీ లక్ష్యమే వేడుగా పరిగెడు, వాళ్ళ ఆశలు నిరస చేయకు నీ లక్ష్యమే వేడుగా పరిగెడు.

0: మాటు వేస్తారమ్మా.
1: ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల అంటే ఎంతో వివక్షత ఉంది. అమ్మాయి అంటే మహాలక్ష్మి అనే నానుడి నుండి మరి ఇప్పుడు అమ్మాయి అంటే భారం అనే పరిస్థితికి వచ్చింది. అలాంటి అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి అంటూ రజని కొన్ని విషయాలను మనకు తెలియజేస్తారు, విందామా?
2: సమాజంలో ఆడపిల్లల్ని పుట్టుకతోనే చంపేస్తున్నారు. ఆడపిల్ల కడుపులో ఉంది అనగానే అభాషణలు చేయిస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల అంటే మన ఇంటి మహాలక్ష్మి అనేవారు, ఇప్పుడు మన ఇంటి దరిద్రం అంటున్నారు. ఆడపిల్ల సమాజంలో ఉండటం అందరికీ అంత చులకనయ్యింది. ఇప్పటి కాలంలో ఆడపిల్ల పొడుతోనే పారవేస్తున్నారు, ఎందుకంటే ఎక్కడికి బయటికి పంపించరు. అసలు ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే చాలా భయపడుతున్నారు. ఆడపిల్లలు పుట్టగానే చంపేస్తున్నారు. పూర్వకాలంలో ఆడపిల్లల్ని ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవారు. వారు చనిపోతేనే ఆ పాపని కూడా చితిమంటల మీద కూర్చోబెట్టి సజీవ దహనం చేసేవారు. గాంధీజీ గారు ఒక విషయం చెప్పారు, ఆడపిల్ల ఎప్పుడైతే అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా నడుస్తుందో అప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అని మన పితామహుడు చెప్పినారు. ఇప్పుడు కాలంలో ఇంటి యజమాని అని పురుషుడు అని అంటారు.

0: గాని మహిళ అనే అమ్మ అని అనరు. ఈ లోకం దృష్టిలో ఆడపిల్ల అంటే అందరికీ చిన్న చూపు. ఆడపిల్ల అయితే మైనస్ అని, మగపిల్లవాడు అయితే ప్లస్ అని ఈ లోకం అనుకుంటుంది. అప్పుడు కాలంలో ఆడపిల్ల పుడితే ఒక పండుగలా జరుపుకునేవారు. ఇప్పటి కాలంలో ఆడపిల్ల పుడితే చంపేస్తున్నారు. సమాజంలో ఆడపిల్లలకి ఎక్కువగా పీడిస్తున్నది వరకట్నం. దీని వలన చాలామందికి ఆడపిల్లలను కనడానికి బాధపడుతున్నారు. ఆడపిల్లకు ఒక రకంగా, మగపిల్లాడిని ఒక రకంగా చూసుకుంటున్నారు. ఆడపిల్ల ఏ పాపం చేసింది? అందరినీ ఆడపిల్లని చదివిల్లంటేనే చదివియరు. అసలు ఆడపిల్లని బయటకు పంపివ్వాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే బయట సమాజం ఎంతో దారుణంగా తయారయ్యింది. బయట ఆడపిల్ల ఒంటరిగా తిరగాలంటేనే భయపడతారు. మన తల్లి ఆడవాళ్ళు అయినా వారు కూడా ఒక ఆడపిల్లకు జన్మనివ్వడానికి కూడా భయపడుతుంది. ఒక ఆడామె మనల్ని అసహించుకుంటున్నారు. అసలు ఆడపిల్ల లేకపోతే ఈ సమాజం ఉండదు. ఈ లోకంలో ఆడపిల్ల అని స్కానింగ్ తెలిస్తే వెంటనే అబార్షన్లు చేయిస్తున్నారు. ఏం, ఆడపిల్ల భూమి మీదకు కూడా రానివ్వలేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆడపిల్ల దొరకాలంటే చాలా కష్టం అవుతుంది. ఒకప్పుడు ఆడపిల్ల అంటే ఎంతో అదృష్టంగా భావించేవారు. ఇప్పుడు కాలంలో ఎందుకో భయపడుతున్నారు. ఇదంతా సమాజంలో వారి వరకట్నాలు ఎక్కువగా ఇవ్వడం వలన. ఎక్కడ ఒంటరిగా తిరగలేదని, వారికి ఎవరో ఒకరు తోడు ఉండాలని ఇలా సమాజం గురించి ఎంతో భయపడుతున్నారు. కొందరు అయితే ఆడవారికి పాప పుడితే వారి అత్తమామ కూడా ఆమెను బెదిరించేవాళ్ళు. ఇలాంటి పనులకు గురవుతున్నారు. వారి భర్త కూడా, ఈసారి కూడా ఆడపాప అయితే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటూ వారి భార్యలను బెదిరిస్తాడు. ఇలాంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతున్నాయి. మగపిల్లాడు ఎక్కువగా చదివించి ఆడపిల్లను తక్కువ చదివించి తొందరగా పెళ్లి చేస్తారు. ఇంట్లో అయితే అబ్బాయిని ఒక రకంగా చూసుకొని, ఇతను మా ఇంటి వారసుడు అని పొగుడుతూ ఆడపిల్లలను నువ్వు ఎప్పుడైనా బయటకి సింది అంటూ ఆమెను తీసివేస్తారు. అమ్మాయి అమ్మమ్మలు ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడు కూడా అమ్మాయి వద్దనుకుంటున్నారు. మరి రాబోయే కాలంలో అబ్బాయిలకు అమ్మాయిలు లేక పెళ్ళిళ్ళు చేసుకోలేక బ్రహ్మచారిగా మిగిలిపోయే అబ్బాయిలలో మీ అబ్బాయి కూడా ఒకరు అవుతారేమో ఒక్కసారి ఆలోచించండి. కనుక రాబోయే కాలంలో మన ఇంట్లోకి వచ్చే మహాలక్ష్మిని కడుపులోనే చంపేయక ఈ భూమి మీదకు ఆహ్వానిద్దాము.
1: అమ్మాయి అందచందాలను కుమారి విజయలక్ష్మి తన పాట రూపంలో తెలియజేస్తారు.
2: ప్రొద్దుటూరు చిన్నదాన్ని నేను, పొంకమెంత ఉన్నదాన్ని, ముద్దబంతి పువ్వలాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని.

నేను ముద్ద ప్రొద్దుటూరు చిన్నదాన్ని, నేను పొంకమెంత ఉన్నదాన్ని, ముద్దబంతి పువ్వలాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని, గ్రుండు ద్రాక్ష పండు నేను, బండు మల్లే చెండు నేను, లేత రోజా ముగ్గ నేను, నేతకారే బుగ్గ నేను, గుండు ద్రాక్ష పండు నేను, బండు మల్లె చెండు నేను, లేత రోజ ముగ్గ నేను, నేతకారే బుగ్గ నేను,

ఉన్నాను. పొద్దుటూరు చిన్నదాన్ని నేను, పొంకమెంత ఉన్నదాన్ని, ముద్దబంతి పువ్వలాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని. వాటమైన వయసునాది, సొకలున్నా సొగసునాది, కోకిలమ్మ పలుకునాది, కొంటెనే మలి కులుకునాది. వాటమైన వయసునాది, సోకులున్న సొగసునాది, కోకిలమ్మ పలుకునాది, కొంటెనే మలి కులుకు.

0: ప్రొద్దుటూరు చిన్నదాన్ని, నేను పొంకమింత ఉన్నదాన్ని, ముద్దబంతి పువ్వలాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని.
1: వివాహం అంటేనే నూరేళ్ళు పంట. అలాంటి వివాహ బంధం గురించి కుమారి మౌనిక కొన్ని విషయాలను తెలియజేస్తుంది.

వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితానికి సంబంధించినది. వివాహాలు చేసుకోవడానికి ముందు ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలి, అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉండాలి. ముందు కాలంలో వివాహాలు 12 రోజులు లేదా 7 రోజులు పెళ్ళిళ్ళు జరిగేవి. వివాహాలు చేసుకున్న తర్వాత ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత చాలామంది విడిపోతుంటారు, కలుస్తుంటారు. ముందు కాలంలో 7 రోజులు పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు 15 నిమిషాలలో పెళ్లి జరిగి అర్ధగంట ఆడాలు చేస్తే పెళ్ళి అయిపోయిందని అనుకుంటారు. పెళ్ళి అనేది

0: చేసుకుంటారు. ముందు కాలంలో 7 రోజులు పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు 15 నిమిషాలలో పెళ్ళి జరిగి అర్ధగంట ఆడవాళ్ళు చేస్తే పెళ్ళి అయిపోయిందని అనుకుంటారు. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంటలా సాగిపోవాలి. హిందూ సాంప్రదాయ వివాహాలు భారతదేశంలో చాలా ప్రముఖమైనవి. ఏ కార్యక్రమాలు జరిగినా హిందూ సాంప్రదాయంగానే జరగాలి. అలాగే వివాహాలు కూడా హిందూ సాంప్రదాయంగానే జరుగుతున్నాయి. అయితే మన హిందూ కుటుంబంలో వరుడు తల్లిదండ్రులు వధువు తల్లిదండ్రులు ఒకరింటికి ఒకరు వచ్చి పెళ్లి చూపులు జరిగి ఒకరినొకరిని చూసి ఆ తర్వాత పెద్దల సమక్షంలో దేవుళ్ళ ఆశీస్సులతో పచ్చని తోరణాల నడుమ పెళ్లి జరుగుతుంటే ఆనందం వేరుగా ఉంటుంది. పెళ్ళిళ్ళు హిందూ సాంప్రదాయంగానే జరగాలి అని అందరూ అనుకుంటారు. ఇక మన తల్లిదండ్రులు అయితే మన పెళ్ళిళ్ళ గురించి ఎన్నో కలలు కంటుంటారు. పెళ్ళిళ్ళు అనేవి ఆకాశమంతా పందిరి భూలోకమంతా అరుగు వేసి పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంటారు. ఇవన్నీ లేకపోయినా పెళ్ళి జరుగుతుంది. కానీ సాంప్రదాయంగా పెళ్ళి జరగకపోతే మాత్రం ముందు పెళ్ళి చేసిన తర్వాత అమ్మాయి ఏ సమస్య వచ్చినా భర్త తీర్చాలి. భార్యాభర్తలు సమస్య తల్లిదండ్రులు తీర్చుతారు. ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రమాణం పిదప భార్యను ఏ సమస్య లోపరచడానికి అవకాశం ఉండదని చెప్పవచ్చు. ఈ కాలంలో చాలామంది తమకు తాము పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ విధంగా చేసుకోవడం తమ ఫ్యాషన్ అనుకుంటున్నారు. మీరు ఇష్టపడిన అబ్బాయిని అమ్మాయిని కానీ ఎవరైనా సరే పెళ్ళిళ్ళు అనేవి సాంప్రదాయంగానే చేసుకోవాలి. చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటుంటారు. ఇలాంటి వారు తల్లిదండ్రులు ఒప్పించుకొని వివాహం చేసుకోవాలి. ప్రస్తుతం జనరేషన్లో అయితే ఫేస్బుక్ సెల్ ఫోన్ ద్వారా పరిచయమై ఒకరినొకరు చూడకుండానే వారు తమరి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇలా చేయడం తప్పు. వారు మనల్ని సరిగా చూసుకుంటారనే చెప్పలేము. తల్లిదండ్రులు చూసి చేసిన పెళ్ళిళ్ళే చాలామంది విడిపోతుంటారు అనేక గొడవలతో. పెళ్ళైన నెలకే అనుమానంతో పుట్టినింటికి పంపించిన భర్త కూడా ఉన్నాడు. పెళ్ళైన 12 రోజులకే పెళ్ళాంను చంపిన భర్త కూడా ఉన్నాడు. మరికొందరు వరకట్నం తీసుకురావాలని చాలా హింసలు పెట్టేవారు కూడా ఉన్నారు. ఈ సమస్య చాలా పీడిస్తుంది అందరినీ. ఇలా తల్లిదండ్రులు చేసిన పెళ్ళిళ్ళతో ఇన్ని సమస్యలు వస్తున్నాయి. తమను చేసుకున్న పెళ్ళిళ్ళలో ఇంకా ఎన్ని ఆటంకాలు ఉంటాయో ఇవన్నీ తీర్చడానికి తల్లిదండ్రులే కావాలి. వివాహం చేసుకోవడానికి మీరిద్దరు ఉంటే చాలు, పెళ్ళి జరుగుతుంది అని అనుకోకూడదు. మన బర్త్డేకి ఏమైనా ఫంక్షన్ చేసుకోవడానికి తల్లిదండ్రులు కావాలి. అదే మన వివాహం చేసుకున్నప్పటికీ వారి అవసరం లేదని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం జరుపుకునే బర్త్డేకి పేరెంట్స్ కావాలి. జీవితంలో ఒకసారి జరిగే పెళ్ళికి తల్లిదండ్రులు అవసరం లేదని అనుకుంటారు. పెంచడానికి చదివించడానికి మన ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణమే తల్లిదండ్రులు. వివాహాలు చేసుకోవడానికి ఎవరు అవసరం లేదు. ఆ తర్వాత ఏమైనా సమస్యలు వాటిల్లినట్లయితే ముందుగా గుర్తొచ్చేది తల్లిదండ్రులు. మీ ఇష్ట ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్న పెద్దలు తల్లిదండ్రులు సహాయ సహకారాలతో వివాహం చేసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్లు వివాహాలు చేసుకున్నట్లయితే మనం మాత్రమే ఆనందంగా ఉంటామేమో కానీ మన తల్లిదండ్రులు ఆనందంగా ఉండలేరు. ఇలా కొందరు హిందూ సాంప్రదాయంగానే మన తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వివాహం చేసుకున్నట్లయితే 10 మందిలో గర్వంగా ఉండగలము. సగర్వంగా తలెత్తుకొని జీవించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. అందరూ సాంప్రదాయంగానే పెళ్ళిళ్ళు చేసుకోవాలి.
1: ప్రస్తుత సమాజంలో వరకట్నం అనేది పెద్ద సమస్యగా తయారైంది. అలాంటి సమస్యను నివారించడానికి యువత ముందుకు రావాలని అనురాధ కొన్ని విషయాలను తెలియజేస్తుంది.
2: పూర్వం అమ్మాయిలు కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకునేవారు. నేటి తరం అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇచ్చే పద్ధతి వచ్చింది. ఈ తరం అమ్మాయిలకు వరకట్నం అనేది ఒక పెద్ద సమస్యగా ఎదుర్కొంటున్నారు. అబ్బాయిలకు కట్నం అనేది ఒక పెద్ద వరంగా భావిస్తున్నారు. అమ్మాయిలు ఇచ్చి కట్నం తీసుకొని మరికొన్ని రోజులకు అధిక కట్నం కోసం అమ్మాయిలకు నానా హింసలు పెడుతుంటుంటారు. ఈ తరం అమ్మాయిల కుటుంబంలో ఎక్కువగా ఆలోచించేది అబ్బాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం వారికి ఇస్తే అమ్మాయిలు సుఖపడతారు అని కుటుంబాలకు ఎక్కువ కట్నం మరియు బంగారం అడిగినంత ఇచ్చి వివాహం చేస్తున్నారు. ఈ రోజుల్లో చదువుకున్న అబ్బాయిలు కట్నం కోసం అమ్మాయిలను వేధిస్తున్నారు. అబ్బాయి పెడుతుంటే హింసలు, ఇంటి అమ్మాయి కుటుంబం వారికి అమ్మాయిలు చెప్పలేక ఆత్మహత్యలు పాల్. ఈ వరకట్నం కోసం అమ్మాయిలు వారి భర్త, అత్తమామ మరియు వీరి అబ్బాయిలకు హత్య చేస్తున్నారు. వరకట్నం వల్ల చాలామంది పేద ప్రజలు డబ్బు సదుపాయాలు లేనందువల్ల చాలా అనర్థాలు గురయ్యారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో వరకట్నం అన్న సమస్య చాలా వేగంగా ప్రభావితమవుతుంది. వరకట్న నిషేధం 1967 ప్రభుత్వం జారీ చేసినప్పటికీ చాలామంది

0: స్త్రీలు వారి తల్లిదండ్రులు వరకట్న బాధతో చనిపోవడం రేడియో టీవీలో చూడడం జరిగింది. స్త్రీలు పురుషునితో సమానంగా ప్రతి రంగంలోనూ ముందడుగు ఉన్నప్పటికీ వరకట్నం అనే విషయంలో మాత్రం స్త్రీ పురుషు మధ్య ఇంకా భేదాలు ఉన్నాయి. అమ్మాయిలకు పెళ్లి చేయాలి అంటేనే వరకట్నం వల్ల వెనుకడుగు వేస్తున్నారు. అమ్మాయి చదువు వల్ల వరకట్న సమస్య కొద్దిగా తగ్గుతుంది అని భావించవచ్చు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఆడ మగ అనే భేదం లేకుండా చదివిస్తే కొంతవరకు వరకట్న సమస్య కొంతవరకు అధిగమించవచ్చు. వరకట్నం ఎక్కువ అడగడం వల్ల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరకట్నం ఇవ్వలేని కారణంగా అనేక మంది ఆడపిల్లలు కన్నెలలాగానే మిగిలిపోతున్నారు. ధనవంతులు వరకట్నం ఇవ్వగలరు, పేద ప్రజలు ఇవ్వలేక సతమతమైపోతున్నారు.
1: మీరింతవరకు కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జర్నలిజం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
2: శ్రోతలు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం, కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జర్నలిజం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం విన్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ ప్రాంతంలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా

0: ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని ఇచ్చామని, సుమారు 16,000 కోట్ల రూపాయలతో మొదటి 2 విడతల ఉక్కు కర్మాగార పనులకు నాంది పలికామని చెప్పారు. సోలార్ ఎనర్జీకి 20,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, 2 విడతల్లో కలిపి మొత్తం 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 15 ఆగస్టులోగా 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రపంచంలోనే గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిపి 40,000 కోట్ల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడవన డిఫెన్స్కు కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచే ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తా ఉంది.
0: రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తోందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి దశలో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాకతో ఎస్కోట నియోజకవర్గం పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 15.33 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంది. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో 1,023 లిఫ్ట్ స్కీములు ఉంటే వాటిలో కేవలం 166 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. దెబ్బతిన్న లిఫ్ట్ స్కీముల మరమ్మతులతో పాటు 10 ఏళ్ల నిర్వహణ పనులు చేసేలా 4,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి లక్షలాది మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేస్తూ,
2: ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రైతుకి 1 రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు 100,000 కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. మెయింటెనెన్స్ కి ఈ 2 సంవత్సరాల్లోనే 1,216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతం, సకాలంలో పోర్టు ఆధారిత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. మూలపేట పోర్టు అభివృద్ధిలో విశాఖపట్నం పోర్టు అథారిటీ భాగస్వామ్యం, రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్రం సహకారం అందించాలని కోరారు. సాగర్ మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, దుగ్గరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్కు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ మౌలిక సదుపాయాల కల్పనతో తూర్పు తీరంలో ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో

0: విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతం పెంచాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఆర్ఓలు ఏఈఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటరు జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50%, కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశ ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫార్మ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2002 లిస్ట్ లో ఉన్న ఓటర్స్ ని వాళ్ళు 2002 లిస్ట్ లో ఎక్కడ వాళ్ళు ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్ లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫార్మ్ సబ్మిట్ చేసుకోవచ్చు.
0: 3 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడిపల్లె మండలం పొగురుపల్లె గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించారు. యూనిట్ పనితీరును కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఏబీఐఎస్ పరిశ్రమ ద్వారా 1,400 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. హజ్ యాత్ర 2026కు సంబంధించి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంపై హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ సాయం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన జానపద గీతాలు శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారు పాడింది, మరియు శ్రీ జి నారప్ప బృందం వారి చెంచు నాటకం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8 గంటలకు అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 8:40 సినిమా పాట, 8:45 కనబడుటలేదు నాటిక రచన అండ్ మరియు నిర్వహణ శ్రీ పిఎం సుందరరావు. 9:10 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం రామాంజనేయులు గారి నాదస్వరం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక రేపటి ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి మరియు మంగళ శాసనం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ ఆర్ సత్యమూర్తి. 6:35 సేద్యపు శుద్ధులు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు ఆలోచన లోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ విధాన్ చంద్రరాయ్ గారి గురించి వివరాలు వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. రేపు 9:30 ఉదయం ఏకచిత్రగానం శీర్షికన చందమామ విజయ కంబైన్స్ వారి బృందావనం చిత్రం నుండి పాటలు వింటారు. రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రేపు సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. పద్మరాగాలు 9వ సంచిక 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్బి జానపద కళాకారిణి శ్రీమతి పోకిల లేఖిపి గారి గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. అనంతరం కలతలు లేని కాపురం శ్రీమతి వైఎస్ లక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. రేపు సాయంత్రం 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. రేపు సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తలు. గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ SRFMT మరియు TI టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ DS వరప్రసాద్ గారి ప్రసంగం. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు మరియు వాతావరణ వివరాలు వింటారు. నిర్వహణ కే శృతి ప్రియాంక. రేపు సాయంత్రం 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు. 8:45 శ్రీమతి ఓబులమ్మ బృందం వారి జానపద గేయాలు వింటారు. 9:16 స్పాట్లైట్. రాత్రి 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.
1: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
1: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై

0: గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు ఒక పాట విందాం.

0: పాట విన్నారు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిరుజల్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధ, శిరీష, శ్రీనివాస్, తిమోతి పాడిన వేటూరి గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: చిత్రసీమ కార్యక్రమంలో తరువాతి పాట చిట్టి తమ్ముడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం పెండ్యాలా.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దశావతారం చిత్రం కోసం సాధన సర్గం కమల్ హాసన్ పాడిన వేటూరి గీతం, సంగీతం హిమేష్ రేషమియా,

0: మీరు విన్న ఆ పాట ఎత్తుకు పై ఎత్తు చిత్రం కోసం ఘంటసాల జానకి పాడిన కొసరాజు గీతం. సంగీతం మాస్టర్ వేణు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.

0: మహిళా మనుల విజయ్ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
3: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: Jamna. No tension, baby.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ధి తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు

0: 34,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీకండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ధి చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सके, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంథాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతి

0: వనరులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: Our aim is not small. Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach 1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పల్లె ప్రాంతాలు శీర్షికన జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారి జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు ఎస్ ప్రమీలమ్మ బృందం వారి జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం శ్రీ జి నారప్ప బృందం వారి చేచెంచు నాటకం.

ನಾದೇಯ ವಿಂ ಸದಾ ಶ್ರೀ ಗಾಂಧಿ.

ಬಂದಿದ್ದಾರೆ ಸಂಜಯಮ್ಮ

ஆனந்த

శ్రోతలు ఇంతవరకు చెంచు నాటకం శ్రీ జి నారప్ప బృందం వారి చెంచు నాటకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం సమర్పణ.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
2: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కనిషిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోనూ దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అన్నమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని, దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లో, అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ నేమ్తో పిలవడం జరుగుతుంది. సో వెనకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని, అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనకటిలో ఏం చేద్దామంటే దుంపట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఉన్నికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా యూజ్ చేరుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణ ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగిందనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మేల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకు కాస్ట్ బేస్ని సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఏమంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని

0: టేస్ట్ అండ్ ఫ్లేవర్. ఉదాహరణకి మనము బ్రాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా అయితే మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసం అని దీన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకపోవడం దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా అంటే ఇప్పటి నుంచి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హెయిరే వస్తుంది. ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతిలాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూషన్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దక్కని చెప్పిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
0: లేదండి, యాక్చువల్గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు ఆవులు ఈవెన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా దాంట్లో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో నామ్స్ ఉంటాయండి, ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పశువైద్యకారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్, ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ అక్కడ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యకారిని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
2: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ అవుతా కూడా ప్రస్తుతానికి మేము ఇంతకుముందు 250 ఎనిమల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎనిమల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకు ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేల్స్ మా దగ్గర ఉన్నటువంటి ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఎనిమల్స్ దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తి గల రైతులు కనుక దక్కని గారికి పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని చూడవచ్చు ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడము, ఆ పుట్టిన పిల్లలు ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎన్ఎల్ దగ్గర నుంచి ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడం కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
2: ఈ మిషన్ ఇంకా 20 సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: ఇది యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 25 వరకు అండి, ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఆ ఎనిమల్స్ మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇచ్చుకుని ఇది కంటిన్యూస్ క్లోజ్ అవ్వడానికి కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు. కాబట్టి మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశుఘన క్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి.
2: లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్కు సీనియర్ ప్రొఫెసర్గా మరియు యూనివర్సిటీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
3: నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్జర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రామ్ ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాంలో భాగంగా

డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి వాటిని, తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ NLM ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికీ తెలిసిందే. మరి గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం. కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా ఈ డెక్కనీ జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కనీ జాతి అభివృద్ధి

0: అందరికి తెలిసిందే. మరి గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం. కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కని జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కని జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెలు ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కని జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా డెక్కన జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కని జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడ గొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కని జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమం కావలసినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కని జాతి గొర్రెలు ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే, మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా కానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని, మా ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కని జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ హే ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
0: ఈ NLM లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందుల వేరే మన గొర్రెలు, మేకలు, కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి, మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్డ్ షేర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో, బెంగళూరు కానీ, కర్ణాటకలో ఉన్నాయి మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన అన్ని, అక్కడున్న అస్సాం, మేఘాలయ, అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి, లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేశముద్రు చిత్రం కోసం నవీన్ ఆండ్రియా పాడిన భాస్కర భట్ల గీతం సంగీతం చక్రి ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ వీరి కోసం దేశముద్రు చిత్రం నుండి ఈ పాట.
1: Bringing on the new flavor for the 2007. Bringing on much love for all of AP. And this is DE on the mic tonight. Bringing you Prema.

మీరు విన్న ఆ పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన కందికొండ గీతం, సంగీతం చక్రి. ఈ పాటను కోరిన వారు అనంతపురం జిల్లా పెద్దప

రాజాపూర్ తిమ్మనచెరు గ్రామం నుండి మల్లెల కంబయ్య, సావిత్రి, కామేశ్వర్, అశ్విని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సువర్ణ సుందరి చిత్రం కోసం పి శిశుల పాడిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం పి ఆదినారాయణరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వీరందరి కోసం సువర్ణ సుందరి చిత్రం నుండి ఈ పాట

మీరు విన్న ఆ పాట రాజా చిత్రం కోసం చిత్ర పాడిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను వినిపించమంటూ కోరిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బ్రహ్మచారి చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహునుద్దీన్, యూసఫ్ ఉద్దీన్, ప్రీతి సురేష్, మధుసూదన్ రెడ్డి, ముత్యాలబాబు, సదానంద గౌడ్, దాసరి రాజేశ్వర్, అబ్దుల్ బాబా అంజాన్, వీరందరి కోసం బ్రహ్మచారి చిత్రం నుండి ఈ పాట

అభిలాష కార్యక్రమంలో చివరిగా విందాం. స్వయం కృషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతనూరు మండలం చిద్దుల రాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య లక్ష్మణ్, మీనా లోకేశ్వర్, విక్రాంత్ జగన్, దుర్గయ్య రాజేశ్వర్, లక్ష్మీ దుర్గమ్మ.

శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 గా వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ఆ పర్యటన వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ జూలై 6 నుంచి 8 వరకు ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన యోగ్యకర్త నగరాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక సహకార చర్చలకు ఈ పర్యటన కొనసాగింపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మలక్కా జలసంధి సముద్ర ప్రాంత భద్రత, స్థిరత్వ పరిరక్షణలో ఇండోనేషియా ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సముద్ర మార్గం భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటని, భారతదేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మలక్కా జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని వివరించారు. ఇక పర్యటనలో 2వ దశగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని వెల్లడించారు. 3 దేశాల పర్యటనలో చివరిగా జూలై 10-11 తేదీల్లో నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించనున్నారని టాండన్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి వివరణ ఇస్తూ, బంగ్లాదేశ్లో భారత్ చేపడుతున్న అభివృద్ధి సహాయ కార్యక్రమాలు పరస్పర అంగీకారంతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా అమలవుతున్నాయి.

0: ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తీస్తా నది ప్రాజెక్టుపై భారత అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని జైస్వాల్ స్పష్టం చేస్తూ,
1: India's development assistance for projects in Bangladesh is based on a mutually agreed roadmap, which is regularly reviewed. Our views on the Teesta River project have been previously conveyed to the Bangladesh side. We will factor all related developments in our overall approach to the Teesta issue.
0: దేశీయ ఎగుమతులను ఈ ఆర్థిక సంవత్సరంలో $1 ట్రిలియన్ చేర్చే లక్ష్యంతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే నమోదైనట్లు ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, వస్తు ఎగుమతులను సుమారు $440 బిలియన్ నుంచి $530 బిలియన్, సేవల ఎగుమతులను సుమారు $421 బిలియన్ నుంచి $470 బిలియన్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తొలి త్రైమాసికంలో వస్తు ఎగుమతులు సుమారు 15%, సేవల ఎగుమతులు 10 నుంచి 11% వరకు వృద్ధి చెందాయని పేర్కొన్నారు. భారత ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals, SPS, TBT clearances, any testing cost that you have to bear or to meet the EU regulations or to meet regulations of these developed countries, Export Promotion Mission will finance most of your expenditure. For getting approvals internationally for quality of
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన, జవాబుదారీతనం కలిగిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. నున్వాన్, పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్రికులు సజావుగా పవిత్ర గుహ ఆలయం వైపు పయనమయ్యారు. తెల్లవారుజామునే బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన వేలాది మంది భక్తులు ఎత్తైన పర్వతాలు, ఇరుకైన మార్గాలను దాటుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయానికి చేరుకుంటున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. యాత్రికుల సౌకర్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు మార్గాల్లోనూ తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ఉదయం అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. నమోదు చేసుకున్న తేదీల్లోనే యాత్రకు రావాలని కోరుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు అనుమతించే యాత్రికుల సంఖ్యకు పరిమితి విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈరోజు తెల్లవారుజామున జమ్మూ నుండి బయలుదేరిన రెండో విడత యాత్రికులు కాశ్మీరుకు చేరుకోగా, వారు రేపు ఉదయం పవిత్ర గుహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపటి వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడాక్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో

0: అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. ఇక నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించాయని ఐఎండీ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
1: The southwest monsoon has further advanced into some more parts of the Gujarat and remaining parts of Madhya Pradesh and some more parts of Rajasthan, Haryana. 3rd of July 2026, a low pressure area has laid over northwest Bay of Bengal. Under its influence, monsoon is likely to continue in active phase over central parts of the country for coming 4 to 5 days. An isolated, extremely heavy rainfall likely to occur over Konkan and Madhya Maharashtra and South Gujarat during 3rd of July to 6th.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రేపు పర్యటించనున్నారు. ముందుగా రాజస్థాన్లో పర్యటించి జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1,06,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. శ్రీరామ్ చిత్రం కోసం ఎస్పి చరణ్, ఉషా పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కనబడుట లేదు నాటిక వింటారు. రచన నిర్వహణ శ్రీ పిఎం సుందరరావు.
1: ఆకాశవాణి కనపడుట లేదు నాటిక. రచన శ్రీ పిఎం సుందరరావు. కనపడుట లేదు.
2: కనపడటం లేదు. అయ్యో కనపడటం లేదు.
3: కనపడటం లేదా? ఓరి బాబోయ్, ఓరి నాయనోయ్, ఓరి దేవుడోయ్, ఈయన గారికి కళ్ళు కనిపించడం లేదట. ఇంకా నేనేం చేస్తుండ్రా భగవంతుడా? ఇంకా కళ్ళ జోడు తీసుకురావాల్సిందేనేమో. అప్పుడే అందరూ నన్ను బామ్మగారు అనేస్తారా బాబోయ్? అప్పుడే ముసలిదాన్ని చేసేస్తున్నారా ఈయన?
2: నాకు కళ్ళు కనపడకపోవడం ఏమిటి? పేపర్లో వార్త చదువుతున్నాను. అవును, నాకు కళ్ళజోడు వస్తే నిన్ను బామ్మగారంటారనే దిగులు తప్ప నా కళ్ళు కనపడటం లేదని నీకు ఏమీ బాధ లేదన్నమాట.
3: సర్లే, కానీ అసలు ఆ వార్తలు ఏమిటో చదవండి.
2: చదువుతాను విను. కనపడుట లేదు అవ నాకు కాదు. ఈ ఫోటోలోని 23 సంవత్సరాల బాబు గత వారం రోజుల నుంచి కనిపించటం లేదు. ఈ అబ్బాయి పేరు సుగుణరావు. ఈ అబ్బాయిని పట్టించిన లేక ఆచూకీ తెలిపిన 516 రూపాయలు బహుమతిగా ఇవ్వబడును. ఇట్లు ఎం ధర్మరాజు అడ్రస్.
3: కాస్త పనికొచ్చే వార్తలు చదవకూడదు. వాడెవడో కనిపించకపోతే మనకేమిట్ట లాభం?
2: ఓ చెప్పిచ్చి మోహమా. ఇలాంటి ప్రకటనలు చూసి ఆ వ్యక్తుల్ని పట్టించి లక్షలు సంపాదించిన వారు కోట్ల మీద ఉన్నారే, మనం కూడా ఈ అబ్బాయిని పట్టేస్తాం. ఆ బహుమానాన్ని మనం అందుకుంటాం.
3: ఆ అబ్బాయిని వెతకడం అంత తేలిక ఏమిటి?
2: మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అందులో ఈ సుబ్బారావు అనుకుంటే అసలు సాధించలేకపోవడం అంటూ లేదు.
3: అవునవును, సాధించలేనిది ఏమీ లేదు. ఇంట్లో నన్ను సాధించడం తప్ప.
2: చూస్తూ ఉండు. ఈ వాపీ సెలవు పెట్టేసి ఈ 2 రోజుల్లో ఆ కుర్రాన్ని పట్టేసి 516 రూపాయలు తీసుకురాకపోతే నన్ను సుబ్బారావుని కాకుండా ఏ రోగిష్ట జోగిరావో పాపిష్ట పాపారావో అని నీ ఇష్టం నడిపిలు. ముందు కాఫీ పట్లా.
3: నిజంగా 516లు మనవేనంటారా?
2: ఖచ్చితంగా మనవే.
3: అయితే ఆ డబ్బులు వస్తే నాకు మాత్రం మంచి చీర కొని పెట్టాలండి. నేను ఇప్పుడే చెప్తున్నాను.
2: అదేం కుదరదు. నేను ఎప్పటి నుంచో సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆఫీస్కి సిటీ బస్సులో వెళ్ళక చూస్తున్నాను. ఆ డబ్బుతో కనీసం ఓ పాత సైకిల్ అయినా కొనాల్సిందే.
3: నిజంగానా? డబ్బులు రాకముందే ఈయన ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. డబ్బులు వస్తే ఇంకా ఏం బెట్ చేస్తాడో ఏమో. అమ్మ బాబోయ్, నాకేం అర్థం కావటం లేదురా భగవంతుడా, దేవుడా, ఓర్నాయనా.
4: ఊరుకో అమ్మా ఊరుకో. కష్టాలు మనుషులకి రాక మానులకు వస్తాయా? ఊరుకో అమ్మా ఊరుకో.
2: పరమానందం గారు,

0: మీరే విధంగా తెలుగు సినిమాలలాగా తండ్రి కూతుర్ని అన్న చెల్లెల్ని కౌలించుకుంటూ ఓదార్చుతున్నట్లు నా భార్యని కూడా ఓదార్చడం ఏం బాగోలేదండి.
1: ఏమిటండి, మీరు బాబాయ్ గారిని అలా అనడం నాకేం బాగోలేదు. ఏదో ఆయన మన ఇంటి ఓనరు, శ్రేయస్సు కోరేవారు కాబట్టి ఇంట్లో ఉన్నాం కాబట్టి బాధపడుతుంటే చూడలేక ఓదారుస్తున్నారు.
2: అవునమ్మా.
0: సరేలే గాని పరమానందం గారు, ఇంకా ఎవరైనా కష్ట సుఖాల్లో ఉన్నారేమో చూసి ఓదార్చి రండి మహానుభావ, వెళ్ళండి.
2: వెళ్తాను సుబ్బారావు గారు, కష్టాల్లో ఉన్నవారిని చూస్తూనే ఉండలేను.
0: అవును
2: సుబ్బారావు, వెళ్తున్నాను.
0: మంచిది,
2: ఊరుకో అమ్మా, ఊరుకో.
0: జానకి, ఎందుకైనా మంచిది, వెళ్ళి తలుపు గట్టిగా వేసిరా. ఏదో ఆదివారం కష్ట విసిరే ఎంతగా ఉందామంటే అదేం కుదిరేటట్టు కనపడటం లేదే. అదిగో ఆ కాలింగ్ బెల్ అవుతుంది. అవును, పరమానందం కాదు కదా.
1: నేను ఇప్పుడు శోకం పెట్టడం లేదు కాబట్టి ఆయన మాత్రం కాదులేండి. ఎవరు బాబు నువ్వు?
3: నా పేరు సుగుణ్ రావండి. తిరిగి తిరిగి అలసిపోయిన మొహం అండి. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా?
1: రాబాబు లోపలికి రామ్మా.
0: రా బాబు, ఇలాగ ఆ కుర్చీలో కూర్చో బాబు.
3: అలాగే.
0: జానకి, ఈ అమ్మాయిని గమనించావా? పేపర్లో కనపడుట లేదు అని ఫోటో వేసిన ఫోటోలు నా అబ్బాయిలా లేడు.
1: అవునండోయ్, నిజమే. ఏమండోయ్, వేదకపోయిన వైరు కాలికి తగిలినట్లు అబ్బాయి కోసం మీరు వెతుకుదాం అనుకుంటుంటే అతనే మన ఇంటికి వచ్చేసేసాడు. ఇంకా ఈ 516 రూపాయలు మనమేనండి?
0: ఖచ్చితంగా మనమేనే, అందులో ఏ అనుమానం లేదు.
1: దేవుడు, అదృష్టం అంటే మనదేనరా దేవుడు? ఇంత అదృష్టం ఎవరికి ఉండదురా మహానుభావుడా. వెదకపోయిన వైరు కాలికి తగిలినట్టుంది రో దేవుడు.
2: ఊరుకో అమ్మా, ఊరుకో, ఊరుకో.
0: అయ్యో
2: అమ్మా, ఈ కష్టాలు సుఖాలు మానవుల్లో సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంత మాత్రం చేత బాధపడకూడదు, ఆనందించకూడదు.
0: చూడు చూడు పరమానందం గారు, మీరు ఈ విధంగా పిలవని పేరంటానికి వచ్చిన అతిథిలాగా వచ్చి సాక్షాత్తు నా భార్యని దగ్గర తీసుకుని ఓదార్చడం ఏం బాగోలేదండి.
1: ఏమిటండి మీరు మరిని బాబాయ్ గారిని అలా అనడం నాకేమీ బాగోలేదండి. అసలు ఇలాంటి ఓనర్లు ఎంతమంది ఉంటారు?
0: అయ్యో, ఓదార్చడంలో తప్పు లేదే, కానీ నిన్ను దగ్గరికి తీసుకోవడం చూసావా, అది కాస్త విడ్డూరంగా ఉంది. అందరూ అలాగే నిన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చుంటే నేనైపోవాలి.
2: ఊరుకో సుబ్బారావు, ఊరుకో. బాధలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంత మాత్రం చేత నువ్వు ఇలా కుంగిపోకూడదు.
0: అదిగో, నన్ను మాత్రం తాకొద్దు. అది అక్కడే ఆగు. నీకెంత కోరికగా ఉంటే దూరంగా ఉండి ఓదార్చు, అంతేగాని నన్ను కూడా కాగలించేసుకుని ఓదారిచ్చేస్తానంటే మాత్రం నేను చచ్చిన ఒప్పుకోను.
2: అది నా వీక్నెస్ నాయన, ఏం చెయ్యని చెప్పు.
0: అవునవును, ఈ రై చేయండి. పక్క పోరసిన పార్వతీదేవి తన భర్త శంకరం సినిమాకి పంపించమని అడిగితే పంపించలేదని ఊరేసుకుంటుందంట. శంకరం వద్దని బతిమలాడుతున్నట్ట, వెళ్ళి వారిని ఓదార్చి రండి.
2: నిజమా బాబు?
0: నిజమే.
2: అయ్యో, వాళ్ళు అంత బాధల్లో ఉంటే నా హృదయం తట్టుకోలేదయ్యా.
0: అవును,
2: వెళ్ళి ఓదార్చాల్సిందే.
0: అవును,
2: వెళ్తున్నాను
0: సుబ్బారావు.
2: వెళ్ళండి
0: మహాశయ, వెళ్ళండి.
3: ఏడు మొహాలు మీరును, ఏటో మీ గొడవ ఇదేనా? నా సంగతి ఏమైనా చూసేదేమవుదా లేదా?
0: అయ్యో నిజమే బాబు, ఈ గందరగోళంలో కూడా నీ సంగతే మర్చిపోయాం. జానకి, అబ్బాయికి మంచినీళ్ళు ఇవ్వు.
1: ఇదిగో ఇస్తున్నానండి. ఇవిగో బాబు మంచినీళ్ళు.
0: తాగు బాబు, తాగు. అవును, నీ పేరేమిటి బాబు?
3: సుగుణరా ఏనుగు మొహం.
1: ఏమండి, నాకు తెలియక అడుగుతాను. మర్యాదగా పేరు అడిగితే తిట్టి మరీ సమాధానం చెప్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి?
0: అబ్బా, నువ్వు నోరు మిజవే. ఎన్ని తిట్లు అయితే 516 అవుతాయి. ఇప్పుడు ఆ అబ్బాయి మనకి బంగారు బాతు లాంటి వాడు కాబట్టి మనల్ని ఎన్ని తిట్టినా భరించాల్సిందే. బాబు సుగుణారావు, ఈ రోజుకు నువ్వు మా ఇంటిలోనే ఉండిపోవాలమ్మా.
3: తప్పకుండా ఉంటాను రా తోడేరు మొహం.
0: అయ్యో చూడు బాబు, నువ్వు ఈ విధంగా తిట్టిని తిట్టి తిట్టకుండా తిడుతున్నావు. మామూలుగా మాట్లాడలేవా నాయనా సుగుణారావు?
3: ఒరే మొండి వేధావా, కొంతమంది రామకోటి రాస్తూ ఉంటారు కదరా, అలాగే నేను తిట్ల కోటి రాసి గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలని నా కోరిక. ఇప్పటికి దాదాపు 90,90,000 తిట్ల దాకా రాశాను. అందులో వెయ్యి తిట్లన్నీ వెర్రి మహావా.
0: బాగుంది బాబు, బాగుంది. నీ కోరిక చాలా బాగుంది. తర్వాత నీ గిన్నీస్ బుక్ రికార్డు ప్రాప్తి రాస్తూ
3: నోరు మోయరా చుంచు మొహం.

0: దైవం లేకుండా ఉన్నానరా భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యమంటావురో
1: దేవుడా? ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవమ్మా. అమావాస్య ఎప్పుడు ఉంటుందా? శనివారం ఎప్పుడు ఉంటుందా? రేపు ఆదివారం రావటం లేదు, ఊరుకో అమ్మా, ఊరుకో.
2: అప్రత్యమోహం, పని పట్టలేదురా? పరాయాడ మనిషిని కౌగిలించుకుంటూ ఓదారుస్తావురా, ఒంటె మొహం గాడిదా? తొందర పో, తొండ చూపు పంది మొహం. నువ్వు ఇక్కడ ఉంటే పిచ్చే కుదిందురో, పింజారే పీనుగా.
1: వెడతాను బాబు, వెడతాను. సుబ్బారావు, ఇంతకీ అబ్బాయి ఎవరయ్యా?
0: ఇతను మా అక్కయ్య గారి అబ్బాయి అండి. ఓ రెండు రోజులు ఉండి వెళ్ళరా అని చెప్పి ఉత్తరం రాస్తాను, వచ్చాడు.
1: ఓహో, అక్కయ్య గారి అబ్బాయా? సరే అమ్మా, నేను వెళుతున్నానమ్మా.
3: మంచిది పరమానందం గారు, మీరు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నాం. బాబు, నిజంగా ఆదరగొట్టేశావంటే నమ్ము.
2: ఆపరా, అంబాజీపేట ఆవదం తాగిన కాగడా మోహన్.

0: ఓహో, అక్కయ్య గారు అబ్బాయా? సరే అమ్మా, నేను వెళుతున్నానమ్మా.
1: మంచిది పరమానందం గారు, మీరు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నాం. బాబు నిజంగా ఆదర కొట్టేశావంటేనమ్మో.
2: ఆపరా, అంబాజీపేట ఆవదం తాగిన కాగడా మోహన్ నువ్వు.
1: మళ్ళీ తిరుగుతున్నాడే వీడు.
2: నాకు అన్నం కావాలి, ఆకలవుతోంది, గుండెకి మొహం.
1: అయ్యో, అసలు విషయం మర్చిపోయాం, అబ్బాయికి అన్నం వడ్డించలేదు అనకి.
3: అయ్యో అయ్యో, ఇదిగోనండి, లోపలికి రా బాబు.
1: జానకి, ఇలా రావాయ్, నాకు మంచి ఐడియా వచ్చిందో. ఈ సుగుణరావు తండ్రికి మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు, తీసుకు వెళ్ళండి. కానీ మీరు పేపర్లో ప్రకటించినట్లుగా 516లు కాకుండా 10,000 రూపాయలు ఇస్తేనే మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాం అని లెటర్ రాస్తాం. అప్పుడు తప్పకుండా 10,000 రూపాయలు ఇచ్చి వీళ్ళ అబ్బాయిని తీసుకెళ్తాడు.
3: అయితే అప్పుడు మనకి 10,000 వస్తాయంటారా?
1: ఖచ్చితంగా వస్తాయి, అందులో ఏం అనుమానం లేదు. కన్న కొడుకు కోసం తప్పకుండా ఇస్తాడా ఎం ధర్మరాజు.
3: 10,000? నిజమేనండి ఓయ్, ఓర్ నాయనో, ఓర్ దేవుడో, ఆ 10,000 రూపాయలు వస్తే మనం ఏం చెయ్యాలో ఏమిటో దేవుడో, నాకేం అర్థం కావటం లేదురా భగవంతుడా.
0: అమ్మా ఊరుకో ఊరుకో, ప్రతి చిన్న కష్టానికి చిన్న ఆనందానికి చెలించటం ఉత్తమ లక్షణం కాదు. గుండె నిబ్బరం చేసుకుని జీవించాలి, అది మంచి లక్షణం. ఊరుకో అమ్మా ఊరుకో.
1: పరమానందం గారు, నీ ఓదార్పు మనసు తగలయ్యా, విశ్వామిత్రుడు మేనగని కగలించుకున్నట్లు ఏమిటది పని పాట రాకుండా ఇలా ఓదార్చడం.
4: ఇక 10 రోజులు, ఒక్క 10 రోజులు ఆగు. ఈ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంగా ఇంకో ఇల్లు చూసుకెళ్ళిపోతాను.
2: ఊరుకోండి మీ ఏడుపు మొహాలు ఓదార్పులను. కాసేపు నిద్రపోతామంటే ఒక్కటే ఏడుపులు అరుపులు, అంట్ల మొహాలు, మాసి మొహాలు. నోరుకోండి
3: బాబాయ్ గారు, మీరు తొందరగా వెళ్ళి రండి. అబ్బాయి నోరు విప్పితే అందరం కూడా ఈ ఊరే వదిలిపెట్టాల్సి వస్తుంది.
0: వెళ్తానమ్మా, వెళ్తున్నాను.
3: ఏమండోయ్, బహుశా మనం రాసిన ఉత్తరం అందలేదనుకుంటాను, లేకపోతే ఇంకా రాలేదేమిటండి వాళ్ళు.
1: వస్తాడే వస్తాడు, ఎవరి కోసం వస్తాడు, వాడి కొడుకు కోసం వచ్చి తీరతాడు. వచ్చింది పరమానందం కాదు కదా, తలుపు తీస్తే తెలుస్తుందిరే, వెళ్ళి తీసిరా
5: బాబు. ఏమండి, సుబ్బారావు గారు ఇల్లుదేనండి.
3: రండి రండి, మీరు ధర్మరాజు గారు అనుకుంటాను.
5: అరే భలే కరెక్ట్ గా చెప్పారే.
1: వచ్చేసారా? ఈ రోజు వీరిగాక మా ఇంటికి ఇంకెవరు వస్తారండి.
5: అయ్యా ఏమండి సుబ్బారావు గారు, ఇవి చేతులు కాదు కాళ్ళు.
1: అయ్యో
5: కాళ్ళు అనుకోండి.
1: అయ్యో దూరంగా దూరంగా.
5: మా వాడు తిట్టే తిట్లు వినలేక కోపగించుకుంటే వాడు ఇల్లు వదిలి మీ ఇంటికి వచ్చాడు. పేపర్లో ప్రకటించినట్లుగా 516 రూపాయలు తీసుకుని నా కొడుకు నాకు పెంచండి బాబు.
1: కుదరదండి, నేను మీకు ఉత్తరం రాశాను కదా.
5: అవును,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత బేరం పడితే కుదరదు అని. మరీ అదగా 10,000 ఇచ్చి మీ వాడిని తీసుకెళ్ళండి.
5: తప్పదంటారా సుబ్బారావు గారు?
1: తప్పదు గాక తప్పదు.
6: అయితే మీకు జైలు శిక్ష కూడా తప్పదు.
1: ఎస్ఐ గారా?
6: అవును ఎస్ఐని. ధర్మరాజు ప్రకటించిన బహుమానాన్ని తీసుకుని వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి అప్పగించక 10,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేసినందుకు నిన్ను బ్లాక్ మెయిల్ కింద అరెస్ట్ చేస్తున్నాను.
1: మమ్మల్ని క్షమించండి ఎస్ఐ గారు, బుద్ధిగా అడిగి తెలియ పని చేశాం.
3: ధర్మరాజు గారు, మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళిపోండి ఆయన, మా వారిని మాత్రం అరెస్ట్ చెయ్యదని మీరైనా చెప్పండి అన్నయ్య గారు.
5: ప్రభాకరు, చేసిన తప్పు ఒప్పుకున్నారు కదరా, క్షమించారా?
6: నా స్నేహితుడు మంచివాడు కాబట్టి మిమ్మల్ని క్షమించమంటున్నాడు, అది నేను కాబట్టి క్షమిస్తున్నాను. చూడండి, మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదండి.
1: నిజమేనండి, ఈ రోజు నుంచి నాలోని దురాశను చంపేసుకుంటున్నానండి.
5: సుబ్బారావు గారు, నేను ప్రకటించే విధంగా ఇదిగో 516 రూపాయలు తీసుకోండి.
1: వద్దండి. జానకి, సుగుణబాబును వారి నాన్నగారికి ఒప్పచెప్పు.
3: పక్క గదిలో నిద్రపోతున్నాడండి, తీసుకొస్తాను.
2: నాన్న,
5: రారా నాన్న, మన ఇంటికి వెళ్ళాను, రారా నాన్న.
6: సుబ్బారావు గారు, ధర్మరాజు సంతోషంగా ఇస్తున్నాడు, తీసుకుని పర్వాలేదు.
1: సరే సరే, మీరిద్దరూ బలవంతం చేస్తారు కాబట్టి తీసుకుంటున్నానండి.
5: మేము వెళ్ళొస్తామండి.
1: అలాగేనండి.
5: ప్రభాకర్ వెళ్ళాను, రారా.
6: పద
1: జానకి, ఇదిగో ఈ డబ్బుతోటి నీవన్నట్టుగానే చీర తీసేసుకోవాలి.
3: నిజంగానండి?
1: మళ్ళీ వాడు ఎక్కడ తగులుతారో వాడి మొహం మండ కలిపేసి వచ్చేస్తాను.

0: కనపడుటలేదు నాటిక విన్నారు. రచన శ్రీ పిఎం సుందర్రావు. ఇందులో సుబ్బారావు, శ్రీ పేరి కామేశ్వరరావు, పరమానందం, సుధామ, సుగుండరావు, శ్రీ పి సుబ్రహ్మణ్య భట్, ధర్మరాజు, శ్రీ ఎం వాసుదేవమూర్తి, ఎస్ఐ శ్రీ కొప్పుల సుబ్బారావు, జానకి శ్రీమతి పి వేదవతి.
1: శ్రోతలు ఇంతవరకు కనబడుట లేదు నాటిక విన్నారు. రచన నిర్వహణ శ్రీ పిఎం సుందరరావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9:00 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

తర్వాత వాసుదేవాయణి, కళ్యాణి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన

చివరిగా సరస్వతి నమస్తుతే, సరస్వతి రాగం, రూపకతాళం, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం కృతి.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎం రామాంజనేయులు గారిచే నాదస్వరం విన్నారు.
1: శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం రామాంజనేయులు గారిచే నాదస్వరం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో. తెలుగు సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం. చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన భువనచంద్ర గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట శుభలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం కేవి మహాదేవన్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఇళయరాజా సుశీల పాడింది.

మీరు విన్న ఆ పాట దొంగాట చిత్రం కోసం మనోజ్ శుభ స్వర్ణలత పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రమణి భరద్వాజ్. ఇప్పుడు విందాం దళపతి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజేఎస్ దాస్ బృందం పాడింది

మీరు విన్న ఆ పాట ఎదుర్లేని మనిషి చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఇప్పుడు విందాం అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట సుందరకాండ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడింది, సంగీతం కీరవాణి. ఇప్పుడు విందాం అబ్బాయి గారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం కీరవాణి.

మీరు విన్న ఆ పాట ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్. ఇప్పుడు విందాం యజ్ఞం చిత్రం కోసం ఎస్పి చరణ్, శ్రేయా.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ ఆర్ సత్యమూర్తి, 6:35 సేద్యపు శుద్ధులు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు ఆలోచనాలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గురించి వివరాలు వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన చందమామ విజయ కంబైన్స్ వారి బృందావనం చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రేపు సాయం ప్రసారంలో

5 గంటలకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 9వ సంచిక 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్బీ జానపద కళాకారిణి శ్రీమతి పోకిల లేఖిపి గారి గురించిన వివరాలు, కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక, కలతలు లేని కాపురం శ్రీమతి వైఎస్ లక్ష్మి గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. రేపు సాయంత్రం 6 గంటలకు లలిత గీతం, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తలు, గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ డిఎస్ వరప్రసాద్ గారి ప్రసంగం మరియు భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. నిర్వహణ కే శృతి ప్రియాంక. రేపు రాత్రి 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష, 8:45 శ్రీమతి ఓబులమ్మ బృందం వారి జానపద గేయాలు వింటారు. 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. నిలయంలో సమయం 11:35. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి ఉదయ ప్రసారంలో కలుసుకుందాం. అందాక సెల్వమరి, నమస్తే. జై హింద్.